ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 21వ రోజు. ఇప్పుడు మంగళధ్వని వింటారు. అనంతరం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి సమయం 6 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు.

FM Rainbow 101.9. నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శన కార్యక్రమం వైద్యవారు ఆర్చే రానా ప్రతాప్ అండ్ స్టూడియో క్లోక్ టైం 6:11 అండ్ ద డేట్ టుడే ఈజ్ 12th August 2026 అండ్ వెనస్డే. కాబట్టి మన డేని మన షోని గణనాథుడి పాటతో స్టార్ట్ చేసేద్దాం. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఎస్టుడి క్లాక్ లో టైం 6:22 అవుతుంది. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం వైద్యుర్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ తెలంగాణలో చరిత్ర, ఆధ్యాత్మికత, అద్భుతమైన శిల్పకళ కలిసిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రత్యేకమైన ఆలయాల్లో ఒకటే ఆదిలాబాద్ జిల్లా జయనాథ్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం అన్నమాట. ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఆలయంలో ఏ దేవుడు కొలువై ఉన్నారు, ఈ ఆలయంలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటి, ఎందుకు ఈ ఆలయం పుణ్యక్షేత్రంగా భావిస్తారు, అండ్ బ్రహ్మోత్సవాలు అండ్ ఎలా వెళ్ళాలి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఒక ప్రోమో వస్తుంది, ప్రోమో తర్వాత ఒక పాట పాడిన తర్వాత ఈ ఆలయం గురించి, ఈ ఆలయ విశిష్ట గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
2: Biryani, kebabs, haleem. But wait, there's more.
1: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
3: And where do we taste all these?
2: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi biryani, it's a feast for your ears.
4: Jashne Hyderabad, savor the city's soul.

2 o'clock la time, 6:27, and you're listening to Akashvani FM Rainbow 101.9 megahertz by Kshetriya Darshini Karyakramam Vaithyavar RJ Rana Pratap. To అయితే మనం ఆదిలాబాద్ జిల్లా జయనాథ్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే ఆలయ చరిత్ర ఏంటి అంటే, ఈ ఆలయం జయనాథ్ గ్రామంలో ఉందన్నమాట. ఆలయంలో లభించిన ప్రాకృత భాషలోని రాతి శాసనంలో 20 శ్లోకాలు ఉన్నాయని, ఆ శాసనం ఆధారంగా ఈ ఆలయాన్ని ఒక పల్లవ పాలకుడు నిర్మించినట్టు తెలుస్తుంది అన్నమాట. అండ్ ఆలయ నిర్మాణంలో జైన శైలి ప్రభావం కనిపించడం కూడా ఒక ప్రత్యేకత ఇక్కడ. అందుకే ఈ ప్రాంతానికి జైనాథ్ అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతుంటారంట. అండ్ ఈ ఆలయంలో ఏ దేవుడు కొలువై ఉన్నారంటే, ఇక్కడ ప్రధాన దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అన్నమాట. స్వామివారి విగ్రహం నల్ల రాతితో రూపొందించబడింది అండ్ సుమారుగా 6 అడుగుల ఎత్తులో ఉంటుందని ఆలయ వివరాలు చెబుతున్నాయన్నమాట. ఇక ఆలయ స్తంభాలు, గోడలు, గర్భగుడి వైభాగంలోని శిల్పాలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయంట. అండ్ ఆలయానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విశేషం ఏంటంటే సూర్యకిరణాలు. ఎందుకంటే సూర్యుడు మార్నింగ్ తెల్లవారుజామున సూర్యకిరణాలు డైరెక్ట్ ఆ ఆలయంలో ఉన్న గర్భగుడిలో పడడం ఒక చాలా ప్రత్యేకతమైన అన్నమాట. అంటే ఎస్పెషల్లీ దసరా తర్వాత వచ్చే పౌర్ణమి రోజున సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకేలా ఆలయ నిర్మాణం ఉండడం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పబడుతుంది. అండ్ ఈ భక్తులతో పాటు ఆలయ వాస్తు, పురాతన నిర్మాణాలపై ఆసక్తి ఉన్న వారిని కూడా ఆకర్షిస్తుందంట. రైట్, ఇప్పుడు ఒక పాట వస్తుంది. పాట తర్వాత ఎందుకు ఈ ఆలయం పుణ్యక్షేత్రంగా భావిస్తారు, బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి అండ్ ఎలా వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఈ పాట తర్వాత నేను మీకు చెప్తాను. స్టేట్ ఉండే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಟೈಮ್ 6:33 ಆ್ಯಂಡ್ ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಂ ರೇಡಿಯೋ 1.9 ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಬೈ ಕ್ಷೇತ್ರ ದರ್ಶಿನಿ ಕಾರ್ಯಕ್ರಮ ವಿತ್ ಯುವರ್ ಆರ್ಜಿ ರಾಣಾ ಪ್ರತಾಪ್ ಆ್ಯಂಡ್ ಮನಮು ಆದಿಲಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಜಯನಾಥ್ಲೋನಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಆಲಯಂ ಆಲಯಂ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. అయితే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి భక్తులకు శ్రీ విష్ణు శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి రూపంగా పూజిస్తారు. అందుకే కుటుంబం సౌఖ్యం ఐశ్వర్యం శాంతి కోసం భక్తులు స్వామివారిని దర్శించుకుంటారంట. అయితే ఇవి భక్తుల విశ్వాసాలు, శాస్త్రీయంగా నిరూపితమైన ఫలితాలు కావు కానీ అందరూ భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ నమ్మిక అన్నమాట. అండ్ ప్రతి సంవత్సరం అక్టోబర్ నవంబర్ సమయంలో జరిగే లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారంట. అండ్ మనం ఈ ఆలయానికి వెళ్ళాలంటే జయనాథ్ ఆలయం ఆదిలాబాద్ పట్టణానికి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఆదిలాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బస్సు లేదా ఆటో లేదా క్యాబ్ ద్వారా జయనాథ్కి చేరుకోవచ్చు అనమాట. అండ్ జయనాథ్ బస్ స్టాప్ నుంచి ఆలయం సుమారుగా 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అండ్ సమీప రైల్వే స్టేషన్ ఆదిలాబాద్ అనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. అండ్ అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కూడా మనం ఆలయానికి వెళ్ళవచ్చు అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇఫ్ సపోజ్ మీరు సిటీ నుంచి అయితే సిటీ నుంచి ఆదిలాబాద్కి వెళ్ళి ఆదిలాబాద్ నుంచి జయనాథ్ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఈ ఆలయం నియర్ బై ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి అక్కడ ఆ విధంగా మీరు వెళ్ళొచ్చు అనమాట. అండ్ చరిత్ర కావాలన్నా, మొత్తానికి చరిత్ర కావాలన్నా, పురాతన శిల్పాలు చూడాలన్నా, ఆధ్యాత్మిక అనుభూతి పొందాలన్నా,

కేరళ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా పురాణ వాస్తవాలు అండ్ అలాగే శిల్పకళలపైన ప్రేమ ఉన్న వాళ్ళు భావిస్తూ ఉంటారన్నమాట. పురాతన చరిత్రకు సాక్ష్యం, అద్భుతమైన శిల్పకళలకు నిర్ణయం, భక్తుల విశ్వాసానికి చిరునామ శ్రీ జైన లక్ష్మీనారాయణ స్వామి ఆలయం అన్నమాట. సో మీకు కూడా ఒకవేళ టైం ఉంటే, ఒక 2 డేస్ 3 డేస్ టైం ఉంటే ఆదిలాబాద్ వెళ్ళి ఈ ఆలయాన్ని దర్శించుకుని దాంతోపాటు ఆదిలాబాద్ అడవులను కూడా వెళ్ళి వీక్షించి రండి. స్టేట్ ఉండే ఆకాశవాణి FM 101.9.

0: FM Rainbow 101.9, musically yours.
1: Welcome back. Studio clock la time 7:02 avutundi and you are listening to Akashwani FM Rainbow 101.9 MHz by హెల్దీ మార్నింగ్ షో విత్ మీ హార్జే రానా ప్రతాప్ అండ్ యా. టైం 7:03 అవుతుందండి. ఇప్పుడు హైదరాబాద్ అంతా కూడా నిద్రలేస్తుంది, హైదరాబాద్తో పాటు సో మన ఇండియా నిద్రలేస్తుంది. కాబట్టి ఒక్కసారి ఊరికెళ్ళి మన శ్రోతలందరినీ నిద్రలేపేసి దాని తర్వాత హైదరాబాద్కి వచ్చి గుడ్ మార్నింగ్ హైదరాబాద్ పాటతో ఇక్కడ హైదరాబాద్ ఉన్న వారిని కూడా నిద్రలేపేసి ఇక మనం మాట్లాడేసుకుందాం. స్ట్రేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: ఇప్పుడు వద్దాం రా ఊళ్ళో కొన్ని అక్క.

ಹೈದರಾಬಾದ್, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಹೈದರಾಬಾದ್, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್.

3:00 టైం 7:13 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ యా, సో యాజ్ యూజువల్గా మనం ఫిట్గా ఉండాలంటే ఢిల్లీ జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మనందరికి తెలుసు, కానీ ఎంతమంది మనం ఫిట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాం అనేది ఆలోచించాలి. బికాస్ సో ఫిట్గా ఉండడానికి స్పెషల్గా మనం టైం కేటాయించాల్సిన అవసరమే లేదు. చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో, అంటే మార్నింగ్ టైం కాబట్టి ఇంట్లో సర్కులు తీయడానికి కావచ్చు, లేకుంటే పాల కోసము, లేకుంటే ఇతరితర పనుల కోసము మనం వెహికల్స్ యూజ్ చేయకుండా జస్ట్ అట్లా క్యాజువల్గా వాక్ చేసినా అయిపోతుంది. అండ్ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కూడా ఎర్లీగా మార్నింగ్ లేపి వాళ్ళని కూడా నియర్ బై ఉన్న పార్క్కి తీసుకెళ్ళినా అటు వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఉంటే దాంతోపాటు మనకు కూడా వ్యాయామం ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. అండ్ దట్ టు వాళ్ళని కూడా ఇప్పటి నుంచే మనం ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపితున్నట్టు కూడా హ్యాబిచువేటెడ్ అయిపోతారనమాట. రైట్, ఇక దాంతోపాటు మనం కంటిన్యూగా మనం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువ శాతం మంది కూర్చొనే జాబ్స్ అలాంటివి చేస్తున్నాం కాబట్టి సో ప్రతి 1 అవర్ లేదా ప్రతి 1.5 అవర్కి టేక్ అ ఫ్రీక్వెంట్ బ్రేక్స్, అంటే మొత్తం కూర్చొని ఉండి కాకుండా అప్పుడప్పుడు మధ్యలో నిల్చొని లేకుండా అట్లా అట్లా వాకింగ్ చేస్తూ వచ్చి మళ్ళీ మన వర్క్స్కి, బికాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది కాబట్టి అందరు ఇంట్లో కూర్చొని పని చేస్తారు కాబట్టి అట్లా కంటిన్యూ కూర్చుండడు కూడా మంచిది కాదు కాబట్టి లేచి నడుచుకుంటూ అట్లా అట్లా వర్క్ చేయండి. సో ఇట్లా ఏదేమైనా సరే, ఎంత తిన్నా సరే, మనం ఫిజికల్గా ఎంత వర్క్ చేస్తున్నామా అని చెప్పేసి, లేకుంటే మన ఫిజికల్ యాక్టివిటీస్ ఎంత ఇన్వాల్వ్ అవుతున్నామా అని అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో ఫిజికల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవ్వండి. అండ్ సైక్లింగ్ చేయండి, పిల్లల్ని పార్క్కి తీసుకెళ్ళి మీరు పిల్లలతో రన్నింగ్ చేయండి, జాగింగ్ చేయండి, ఇవన్నీ చేయండి, ఫిట్గా ఉండండి. రైట్, సో ఇట్లా ముంచి బుచ్చట్ల కోసం స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఎస్ నిలయంలో సమయం 7:23 అవుతుంది. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ హెల్దీ మార్నింగ్ షో. కాబట్టి హెల్త్ గురించే మాట్లాడుకోవాలి కదా, ఈ 1 అవర్ కంప్లీట్గా దాని గురించి మాట్లాడదాం. అండ్ మన ఆరోగ్యం ఎలా ఉండాలో మనం తినే ఆహారం చాలా వరకు నిర్ణయిస్తుంది అన్నమాట. కేవలం కడుపు నిండడం కాదు, శరీరానికి కావాల్సిన పోషకాలు అందడం కూడా చాలా ముఖ్యం. మన భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పులు, గుడ్లు లేదా ఇతర ప్రోటీన్ ఆహారాలు ఉండేలా కంపల్సరీ చూసుకోవాలి. అండ్ జంక్ ఫుడ్ పూర్తిగా మానేయాల్సిన అవసరం కూడా లేదు, కాకపోతే లిమిటెడ్గా, బికాజ్ హెల్తీ ఫుడ్ అనగానే కంప్లీట్గా ఇదే తినాలి అని చెప్పేసి కాదు. ప్రతి ఒక్కటి ఏదైనా సరే తినచ్చు, బట్ లిమిట్లో తినాలి. ఏదైనా సరే మోతాదికి మించి తింటే అది ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ప్రతిదీ లిమిట్లో తినాలి, కానీ మన బాడీకి ప్రోటీన్ ఎక్కువ అవసరం కాబట్టి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఉండేది చూసుకుంటే బాగుంటుంది. సో మంచి ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యం కాబట్టి ఫుడ్ ఏదైనా సరే హెల్తీగా మినిమం క్వాంటిటీగా తింటూ ఉంటే బాగుంటుంది అనమాట. అందులో వెజ్ తినాలి కంప్లీట్గా, లేకుంటే కంప్లీట్గా నాన్ వెజ్ తినాలి, ఇదే తినాలి అదే తినాలని కాదు. సో మన మన ఫుడ్ హ్యాబిట్స్కి అనుగుణంగా ఏవైనా సరే తినవచ్చు అనమాట. కాకపోతే హెల్తీ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಟೈಮ್ 7:34 ಆ್ಯಂಡ್ ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ FM ರೈನ್ಬೋ 101.9 MHz ಬೈ ಹೆಲ್ದಿ ಮಾರ್ನಿಂಗ್ ಶೋ ವಿತ್ ಮೀ ಆರ್ ಜೆ ರಾಣಾ ಪ್ರತಾಪ್. ಆ್ಯಂಡ್ ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి టైం లేదు అని పరుగులు పెట్టే అలవాటు చాలామందికి ఉంటుంది కదా. కానీ ఉదయం మన శరీరానికి మంచి ఆహారం అందించడం రోజంతా ఎనర్జీగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి కంపల్సరీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే అస్సలు స్కిప్ చేయకండి. ఇంకా మనకి ఫుడ్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ మార్నింగ్ టిఫిన్స్లో అయితే ఇడ్లీ, ఉప్మా, దోశ, ఓట్స్, గుడ్లు, పండ్లు, పాలు లాంటి ఆహారాలు మనకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు, నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారాన్ని బ్రేక్ఫాస్ట్లో చేర్చడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు ఉండి అండ్ మార్నింగ్ మీల్స్ మాత్రం కంపల్సరీ మిస్ అవ్వకండి. కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేసే మన డేని స్టార్ట్ చేయండి. ఎలాగైతే మనం ఛాయ్ మిస్గా మాస్తలో సేమ్ అట్లనే అదేవిధంగా ఈ బ్రేక్ఫాస్ట్ కూడా మిస్ అవ్వద్దు. బికాజ్ డే ఎంత ఎనర్జీ కావాలంటే ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే కూడా ఎనర్జెటిక్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఎనర్జీ కావాలంటే నేను కూడా ఎనర్జెటిక్గా పాటలు వేయాలి కదా. రైట్, సో స్టే ట్యూన్డ్ ఆకాశవాణి FM రెయిన్బో 101.9. అండ్ ఇప్పుడు ఒక సాంగ్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ మీకోసం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో విడుదల చేస్తారు. 14వ రాష్ట్రపతిగా సేవలందించిన రామ్నాథ్ కోవింద్ బాల్యం, పోరాటాలు, ప్రజాజీవిత విశేషాలను ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. కేరళ పేరు మార్పు బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ రాజ్యసభలో ప్రవేశపెడతారు. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లుతో పాటు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లుపై కూడా ఈరోజు రాజ్యసభలో చర్చ జరుగుతుంది. అలాగే లోక్సభలో గనులు, ఖనిజాల సవరణ బిల్లు ప్రవేశపెడతారు. లోక్సభలో డీకే అరుణ్ అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర జోడీ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరేట సమాధానమిస్తూ, జాతీయ సాంకేతిక జౌళి మిషన్ కింద తెలంగాణ నుంచి 15 పరిశోధన ప్రాజెక్టులు ఒక విద్యాసంస్థ దరఖాస్తుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. కొత్తగా వచ్చిన విబి గ్రామ్ జీరామ్జీ పథకం కింద పెద్దపల్లి నియోజకవర్గంలో 4,06,000 కుటుంబాలు నమోదయ్యాయని, గత ఆర్థిక సంవత్సరంలో జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలో 67,00,000 పని దినాలు కల్పించామని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గడ్డం అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ లోక్సభలో సమాధానమిచ్చారు. వరంగల్ పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ ప్రగతిపై ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జోడీ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరేట లోక్సభలో సమాధానమిచ్చారు. ఈ పార్కును 2026 మే 10వ తేదీన ప్రధానమంత్రి ప్రారంభించారని, ఇప్పటికే 548 ఎకరాలు కేటాయించి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించామని చెప్పారు. బీజేపీ కార్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సన్నాహక భేటీ జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం

సందర్భంగా 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లో బీజేపీ తిరంగా ర్యాలీ నిర్వహిస్తుంది. 30,000 మంది ఇందులో పాల్గొంటారని అంచనా. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ నెల 18వ తేదీ నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్ ఫ్లైఓవర్ల నిర్మాణంతో వన్ వే అమలు చేస్తారు. అండర్ పాస్ ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయ్యే వరకు వన్ వే అమల్లో ఉంటుందని పోలీసులు చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

0: స్టూడియో క్లాక్ టైం 8:04 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా, ఈరోజు డే స్పెసిఫిక్స్ ఎందుకు మాట్లాడుకుందాం. ఈరోజు వరల్డ్ యూత్ డే ఉంది అండ్ దాంతోపాటు వరల్డ్ ఎలిఫెంట్ డే, ఇట్లా కొన్ని స్పెసిఫిక్ డేస్ ఉన్నాయన్నమాట. సో ఆ డేస్ ఎప్పుడు వచ్చినాయి, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ మనం ఆ డేస్ వాళ్ళ త్రూ ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి అన్ని కూడా మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ సాంగ్. సో సాంగ్కి బిఫోర్ ఒక కమర్షియల్ వస్తుంది, కమర్షియల్ బ్రేక్ తర్వాత సాంగ్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడేసుకుందాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యగర్ .gov.in.

ಸ್ಟುಡ್ ಕ್ಲಾಕ್ ಟೈಮ್ 8:16 ಆ್ಯಂಡ್ ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ FM ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಬೈ ವೈಬ್ರೆಂಟ್ ಹೈದರಾಬಾದ್ ಶೋ ವಿತ್ ಮೀ ಆರ್ ಜೆ ರಾಣಾ ಪ್ರತಾಪ್. ಆ್ಯಂಡ್ ಈರೋಜು ಅಂತರ್ಜಾತೀಯ ಯುವಜನ ದಿನೋತ್ಸವ ಅಂటే ವರ್ಲ್ಡ್ ఇంటర్నేషనల్ యూత్ డే అన్నమాట. సో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటాము. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు, అవకాశాలు, సమాజ అభివృద్ధిలో

వారి పాత్రపై అవగాహన కల్పించడానికి ఈరోజు యొక్క ప్రధాన ఉద్దేశం అండ్ ఈరోజు అందుకే జరుపుకుంటామంటాం. సో 1999లో ఐక్యరాజ్య సమితి యుఎన్ ఆగస్ట్ 12 అంతర్జాతీయ యోజన దినోత్సవంగా ప్రకటించింది. ఎప్పుడు అంటే 1999 అనమాట. సో ఫస్ట్ టైం తొలిసారి 2000లో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. అండ్ ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే యువత విద్య ఉపాధి నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం అండ్ యువతను సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో భాగస్వామ్యం చేయడం, నిరుద్యోగం అసమానతలు విద్యా అవకాశాలు వంటి యువత సమస్యలపైన చర్చించడం, యువతలో నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడం అండ్ దేశ అభివృద్ధి యువత పాత్రను గుర్తించడం. అండ్ ఎస్పెషల్లీ భారతదేశంలో యువత విషయానికి వస్తే భారతదేశానికి యువతే అతిపెద్ద బలం అని అంటాం. టెక్నాలజీ, స్టార్టప్స్, క్రీడలు, విద్యలు, పరిశోధనలు, కళలు, సామాజిక సేవ, రాజకీయం వంటి అనేక రంగాలు యువత కీలక పాత్ర పోషిస్తుంది అట్ ప్రజెంట్. ఇంకా పోషించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఉద్యోగ అవకాశాలు, నైపుణ్య లోపం, విద్యా అవకాశాలు, అసమానతలు, మానసిక ఒత్తిడి, సోషల్ మీడియా ప్రభావం వంటి సమస్యలు కూడా యువత ముందున్నాయి. సో ఎన్ని మెరిట్స్ ఉన్నాయి, అన్ని డిమెరిట్స్ కూడా ఉన్నాయంటే యువత ఇదంతా కూడా వేస్తుందంటే దానికి వన్ సైడ్గా ఇంకో సైడ్ నెగిటివ్గా ఇవి కూడా ఉన్నాయి మన యువతలో. సో యువత మారితే దేశం మారుతుంది అండ్ యువత ఆలోచనలు మారితే సమాజం మారుతుంది. సో ఆగస్ట్ 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రతి యువకుడికి తనలో సామర్థ్యాన్ని గుర్తించి తన కోసమే మాత్రమే కాకుండా సమాజం మరియు దేశం కోసం కూడా ముందుకు వెయ్యాలి అని చెప్పేసి కోరుకుంటూ సో అందరికీ ఇంటర్నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు అండ్ కంగ్రాచ్యులేషన్స్. స్టేట్ యూడ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ యా మీరు యువత గురించి ఏమైనా సరే చెప్పాలంటే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. మా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి. సో ఈరోజు వరల్డ్ యూత్ డే, ఇంటర్నేషనల్ యూత్ డే కాబట్టి యువత గురించి, మన దేశ యువత గురించి మీరు ఏమైనా సరే అడ్రస్ చేయాలి, ఏమైనా మెసేజ్ చేయాలి, ఏమైనా సందేహం పంపాలి అంటే మీరు నాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి.

ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಟೈಮ್ 8:24 ಆ್ಯಂಡ್ ಯುಅರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಮ್ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾ ಇಟ್ಸ್ ಬೈ ವೈಬ್ರೆಂಟ್ ಹೈದರಾಬಾದ್ ಶೋ ವಿತ್ ಮೀ ಆರ್ ಜೆ ರಾಣಾ ಪ್ರತಾಪ್ ಆ್ಯಂಡ್ ವಿ ಗಾಟ್ ಅ ವಾಟ್ಸಪ್ ಮೆಸೇಜಸ್. ಸೊ ಹಾಯ್ ರಾಣಾ, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್, ದಿಸ್ ಇಸ್ ರವಂತಿ ಅಂತ ಚೆಪೇಸಿ ಮೆಸೇಜಸ್ ಸರ್. ಹಲೋ ಅಂಡಿ, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಆ್ಯಂಡ್ ಅಣ್ಣ ನಮಸ್ತೆ, ಹ್ಯಾಪಿ ಆ್ಯಂಡ್ ಪ್ಲೆಸೆಂಟ್ ಮಾರ್ನಿಂಗ್, ಹ್ಯಾಪಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಎಲಿಫೆಂಟ್ಸ್ ಡೇ ಅಂತ ಚೆಪ್ಪಿ ಅರ್ನಿಕ ಚಂದು ಫ್ರಮ್ ಹೈದರಾಬಾದ್ ಮನಗೆ ಮೆಸೇಜ್ ಚೇಸರ್ ಆ್ಯಂಡ್ ವಿ ಗಾಟ್ ಅನದರ್ ಮೆಸೇಜ್. ಸೊ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ರಾಣಾ ಪ್ರತಾಪ್ ಗಾರು ಅಂತ ಚೆಪ್ಪಿ ರಾಧಾ ಗಾರು ಮನಗೆ ಮೆಸೇಜ್ ಚೇಸರು, ರೈಟ್. ಸೊ ಈರೋಜು ವರ್ಲ್ಡ್ ఇంటర్నేషనల్ యూత్ డేతో పాటు వరల్డ్ ఎలిఫెంట్స్ డే కూడా అన్నమాట. సో ఈ డే అండ్ ఎలిఫెంట్స్ వల్ల అంటే ఏనుగుల వల్ల అడవికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ సాంగ్. సో దానికి ముందు యూత్ డే కాబట్టి ఇంటర్నేషనల్ యూత్కి ఆకాశవాణి రేడియో వింటున్న శ్రోతలు ఎవరైనా సరే ఏమైనా చెప్పాలనుకుంటే, ఏమైనా సరే అడ్రస్ చేయాలనుకుంటే, ఏమైనా పర్లేదు, ఇద్దరు వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే వాళ్ళకి సొల్యూషన్స్, వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ కానీ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో మీరు నాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ మెసేజ్ని నేను రీడ్అవుట్ చేసేస్తాను. స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

ఎస్, స్టూడియో క్లాక్లో టైం 8:36 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే కాబట్టి ఎవరైనా సరే మెసేజ్ చేయండి, మెసేజ్ చేయండి, మెసేజ్ చేయండి అంటే ఇంటర్నేషనల్ యూత్ డేకి సంబంధించి ఒక్క మెసేజ్ వచ్చింది. నమస్తే రాణా గారు, శుభోదయం, ఇంటర్నేషనల్ యూత్ డే బెస్ట్ విషెస్ టు అవర్ యూత్ అని మనకి మెసేజ్ చేశారు. జీవితంలో ముందుకు సాగే యువత మంచి ఆలోచనలతో సహనంగా ఉండాలి అని చెప్పేసి మంగభాస్కర్ గారు సికింద్రాబాద్ నుంచి మనకి మెసేజ్ చేస్తారు. అండ్ యా, ఇట్లా ఇంకెవరైనా సరే మెసేజ్ చేస్తారని చెప్పేసి చూసినా కానీ

స్టూడియో క్లాక్ల టైం 8:50 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ యా, ఈరోజు వరల్డ్ ఎలిఫెంట్ డే కూడా. అండ్ దానికి ముందు వీ గాట్ అ మెసేజ్ ఫ్రమ్ నవత. హాయ్ రానా, వెరీ గుడ్ మార్నింగ్, హ్యాపీ యూత్ డే అని చెప్పేసి మనకి మెసేజ్ చేశారు. అండ్ యా, ఈరోజు వరల్డ్ ఎలిఫెంట్ డే కాబట్టి ప్రతి సంవత్సరం 12 ఆగస్టున ప్రపంచ ఏనుగుల దినోత్సవం వరల్డ్ ఎలిఫెంట్ డే నిర్వహించుకుంటాం అన్నమాట. ఏనుగుల సంరక్షణ, వాటి ఆవాసాల పరిరక్షణ, మనుషులు ఏనుగుల మధ్య ఘర్షణలను తగ్గించడం వంటి అంశాలపైన అవగాహన కల్పించడం కోసమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ అందుకనే మనము ఈ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ ఏనుగులు ఎందుకు ముఖ్యమైనవి అంటే అడవుల్లో విత్తనాలను వ్యాప్తి చేసి పర్యావరణ సమతుల్యతకు సహాయపడతాయి. అండ్ ఏనుగులు ఎకోసిస్టమ్ ఇంజనీర్స్ అని కూడా అంటారు ఏనుగులని. అండ్ నీటి వనరులను గుర్తించడంలో, అడవుల్లో మార్గాలు సృష్టించడంలో వాటి పాత్ర ఉంటుంది. బికాస్ ఎక్కడైనా సరే డ్రై ల్యాండ్లో ఏనుగులు తవ్వి వాటర్ అక్కడ కనపడతాయంట. అండ్ దాంతోపాటు దట్టమైన అడవులు ఉంటాయి కదా, ఆ అడవులలో ఏనుగులు చాలా పెద్ద ఆకారంలో చాలా భారీగా ఉంటాయి. కాబట్టి అవి వెళ్తుంటే బ్రాంచెస్ కానీ అట్లా చెట్లు విరిగిపోవడం వల్ల దాని ద్వారా దారి ఏర్పడతాయి. అండ్ ఎక్కువగా ట్రావెల్ చేసే యానిమల్స్ ఏమైనా ఉన్నాయంటే అందులో ఏనుగులు కూడా ఒకటి, కాబట్టి ఎలిఫెంట్స్ కూడా ఒకటి. కాబట్టి అవి ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల ఆ ప్లేస్ అనేది దారిగా ఏర్పడుతుంది అడవిలో. సో కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఏనుగులు పర్యావరణాన్ని ఒక రెండు కలిపి ఒక ఎకోసిస్టంలాగా ఉంటాయి అన్నమాట. అండ్ ఏనుగులు అత్యంత తెలివైన సామాజిక జీవులు, కుటుంబ బంధాలకు ఎంతో ప్రాధాన్యతను కూడా ఇస్తాయి అన్నమాట అవి. సో కాబట్టి మన ఇండియాలో ఏ ఎలిఫెంట్స్ అంటే ఏషియా ఎలిఫెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. సో కాబట్టి ఈ డే మనము ఎలిఫెంట్స్ సంరక్షించుకోవడం అండ్ అడవిని సంరక్షించుకోవడం కోసం అండ్ ఎలిఫెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇన్ ఫారెస్ట్ని గుర్తు చేసుకోవడం కోసం ఈ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. రైట్, స్టేట్ ఆఫ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు అడవి అమ్మ అని ఒకటే కాబట్టి అమ్మ అవని సాంగ్ రాజన మూవీ నుంచి మీకోసం.

ನಮಸ್ಕಾರ, ಆಕಾಶವಾಣಿ ವಾರ್ತಾಲ ಮುಖ್ಯಾಂಶಾಲು. ಖೇಲೋ ಇಂಡಿಯಾ ಯೂತ್ ಗೇಮ್ಸ್ ಪೈ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಸಮೀಕ್ಷೆ ನಿರ್ವಹించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు. డిసెంబర్లో యూత్ గేమ్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ట్యాంకర్ ఆటో ఢీకొట్టిన ఘటనలో కర్ణాటకకు చెందిన కూలీలు ప్రాణాలు కోల్పోగా 6 గాయపడ్డారు. కోహీర్ మండలం వెంకటాపూర్ వద్ద కారు డివైడర్ని దాటి ఇతర వాహనాలను ఢీకొట్టిన మరో ప్రమాదంలో 2 దుర్మరణం చెందారు. సత్వార్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోక్సభలో ఎంపీ గోడెం నగేష్ తెలంగాణలో పీఎంఎంఎస్వై పథకం అమలుపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానం ఇచ్చారు. ఈ పథకం కింద తెలంగాణలో 353 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో 41 కోట్ల రూపాయల కేంద్ర నిధులు విడుదలయ్యాయని, దీని ద్వారా రాష్ట్రంలో 435123 మంది మత్స్యకారులు లబ్ధి పొందారని చెప్పారు. తెలంగాణలో ధాన్యం ఆరబోసే వేదికల రికవరీ నిధులపై ఎంపీ లీటల్ రాజేందర్, చమల కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ సమాధానమిచ్చారు. కేంద్రం వాటాకు సంబంధించి 117 కోట్ల రికవరీ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే భారత్ కోష్ ద్వారా భారత సంచిత నిధికి జమ చేసిందని వెల్లడించారు. లోక్సభలో తెలంగాణ ఎంపీ బలరాం నాయక్ పోరిక అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ బదులిచ్చారు. పిఎం యశస్వి, శ్రేయస్ తదితర పథకాల ద్వారా గత 3 దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం 24,533 కోట్ల రూపాయలకు పైగా స్కాలర్షిప్ నిధులు పంపిణీ చేస్తుందని మంత్రి వివరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీజేపీ నేతలు హర్ ఘర్ తిరంగాలో భాగంగా భారీ ర్యాలీలు నిర్వహించారు. మెట్పల్లిలో 500 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ప్రధాన రహదారిపై విద్యార్థులు నాయకులు ర్యాలీ తీశారు. సుల్తానాబాద్లో 1500 మంది విద్యార్థులతో కలిసి 200 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ చేపట్టారు. మానవహారంగా ఏర్పడి ప్రత్యేక ప్రదర్శనిచ్చారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

స్టూడియో క్లాక్ లో టైం 9:04 అవుతుంది అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా, కొన్ని టాపిక్స్ మాట్లాడదాం అనుకున్నా, ఆడి మాట్లాడే దానికన్నా ముందు ఫస్ట్ ఒక సాంగ్ వస్తుంది, సాంగ్ తర్వాత కమర్షియల్ బ్రేక్ సాంగ్, దెన్ మనం మాట్లాడేసుకుందాం. అండ్ ఈలోపు టైం 9 అవుతుంది కాబట్టి ట్రాఫిక్ అప్డేట్స్ ఎవరైనా సరే ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయండి. అండ్ మీరు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు రష్ అవర్ కాబట్టి 8:30 to 10:11 వరకు కంప్లీట్గా రష్ ఉంటుంది కాబట్టి, ఇఫ్ సపోజ్ యూ హ్యావ్ అ టైమ్ ప్లీజ్ టెక్స్ట్ అస్ ఆన్ వాట్సాప్, ట్రాఫిక్ ఎట్లుంది, ఏరియాలో ఎట్లుంది అని చెప్పేసి. మీరు నాకు వాట్సాప్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ చేసేసి.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಟೈಮ್ 9:59. ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಬೈ ವೈಬ್ರೆಂಟ್ ಹೈದರಾಬಾದ್ ಶೋ ವಿತ್ ಮೀ ಆರ್ ಜೆ ರಾಣಾ ಪ್ರತಾಪ್ ಆ್ಯಂಡ್ ಯಾ. ಸೊ మనం నార్మల్గా ప్రతిదీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తుంటాం కదా. సో ఇఫ్ సపోజ్ డిజిటల్ చేస్తుంటే పాన్ కార్డ్ చాలా అవసరం. సో పాన్ కార్డ్ లేకపోతే కొన్ని కొన్ని పనులు అస్సలు జరగవు అనమాట. సో అవేంటి, పాన్ కార్డ్ ఎందుకు అంత ముఖ్యం, పాన్ కార్డ్లో ఏమేం ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసం ఎలాంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ జరగవు అని చెప్పేసి మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ సాంగ్.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: స్టూడియో క్లక్ల టైం 9:24 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్తో. ఐటీగా మన దగ్గర పాన్ కార్డ్ ఉంది కదా, కానీ అది ఎక్కడెక్కడ అవసరమో చాలామందికి తెలియదు. అండ్ నిజానికి పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేయాలంటే పాన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ కదా. అంటే నార్మల్గా మనం 50,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసినాం అంటే కంపల్సరీ పాన్ కార్డ్ అవసరం. సో 50,000 కంటే ఎక్కువ నగదు లావాదేవీలు, బ్యాంకింగ్, పెట్టుబడులు, ఆస్తుల కొనుగోలు వంటి అనేక సందర్భాల్లో కూడా పాన్ కార్డ్ వివరాలు అవసరం మనకి. అండ్ అలాగే కార్డు లేదా ఇతర వాహనాలు ఏవైనా సరే, మనం వెహికల్స్ కొన్నా సరే, లేకుంటే కొన్ని బ్యాంకులో లేదా పోస్టల్ ఖాతాలు ప్రారంభం చేయాలన్నా సరే, స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయాలన్నా సరే, పాన్ కార్డ్ కంపల్సరీ అవసరం. సో ఇట్లా బ్యాంకులో ఒకేరోజు 50,000 కావచ్చు, ఇట్లా చాలా చాలా దానికి పాన్ కార్డ్ అవసరం. అండ్ దాంతోపాటు సో పాన్ కార్డ్ రిలేటెడ్ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఓటీపీస్ వస్తున్నప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే దాని ద్వారా మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి కంప్లీట్గా వెళ్తాం, అకౌంట్లో నుంచి డబ్బులు ఖాళీ అయిపోవచ్చు. బికాస్ మనం చాలా సందర్భాలు ఇప్పుడు చూస్తున్నాం, మనం సైబర్ నేరగాళ్ళు ఎంతవరకు మన అకౌంట్స్ అన్ని ఖాళీ చేస్తున్నారు అని చెప్పేసి, ఏదో ఒక లింక్ అని చెప్పేసి, లేకుంటే మేము బ్యాంక్ నుంచి అని చెప్పేసి, లేకుంటే మేము ఇతరితర గురించి ఆ పాన్ కార్డ్ సర్వీసెస్ గురించి చెప్పి, ఇట్లా చాలా సందర్భాలు చెప్పి మీ ఫోన్కి ఒక ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ చెప్పండి అని అంటే కథం అయిపోతుంది. సో అలా జరిగినప్పుడు ఫస్ట్ అవర్ ఇస్ అ గోల్డెన్ అవర్ అని చెప్పేసి చెప్తాము. సో అట్లా ఇఫ్ సపోజ్ మీ నుంచి ఏమైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగితే ఇమీడియట్గా నియర్బై ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఎందుకంటే ఆ ఫస్ట్ అవర్లోనే ఏదో ఒకటి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసే ఆప్షన్ కావచ్చు, లేకపోతే ట్రాక్ చేసి ట్రేస్ చేసే ఆప్షన్ ఉంటుంది. అండ్ దాని తర్వాత లేదు భయపడి మనము ఒక 3-4 అవర్స్ లేకుంటే 2-3 రోజుల తర్వాత వెళ్తే ఇంకా మనం ఏమి చేసినా ఫైదా ఉండదు. కాబట్టి ఓటీపీస్ అలాంటివి ఏం షేర్ చేయకండి. ఇఫ్ సపోజ్ ఎలాంటి అయినా సరే ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానీ అలాంటివి ఏమైనా సరే ట్రాన్సాక్షన్ ఇష్యూస్ ఏమైనా అయితే ఇమీడియట్గా బ్యాంక్ని లేదా మీ నియర్ బై పోలీస్ స్టేషన్ని సంప్రదించండి. రైట్, స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

ఎస్టర్డే క్లాక్ టైం 9:44 అవుతుంది అండ్ యూఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ ఫై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ యా సో నెక్స్ట్ ఆర్జే ఆల్మోస్ట్ చాలా ఎర్లీగా వచ్చేసారు ఎవరా ఆర్జే అని చెప్పేసి వార్తను కన్వర్జేషన్ బిల్డ్ చేసే ప్రయత్నం మనం చేద్దాం ఆఫ్టర్ దిస్ సాంగ్.

0: కథలు
1: జానపద గీతాల సోయగాలతో
0: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు,
0: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
0: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
1: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
0: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
3: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
0: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
3: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
0: ఓ అవునా?
3: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
0: సరే, కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
3: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
0: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
3: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
3: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
4: నిలంబర సమయం 9:50 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ యా నెక్స్ట్ ఆర్జే ప్రీతి వచ్చేసారు. అండ్ వచ్చి నుంచి ఆల్మోస్ట్ ఫోన్ పట్టుకొని కూర్చున్నారు. సో ఏంది అని చెప్పేసి, బికాజ్ నేను అప్పటి నుంచి మంచి మంచి మాటలు మాట్లాడుతా, కానీ వారు ఫోనే పట్టుకుని కూర్చుని ఒకసారి అడుగుదాం.
5: ఇట్లా ఏం చెప్తున్నారు?
4: లేదు, మీరు వచ్చి నుంచి కంటిన్యూగా ఫోన్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఫోనే పట్టుకొని కూర్చున్నారు. నేను ఇన్ని మంచి మంచి ముచ్చట్లు చెప్తున్నా, పాటలు వేస్తున్నా, వింటున్నా.
5: మంచి ముచ్చట్లే వింటున్నాను బాబు.
4: ఎట్లా, హౌ?
5: హౌ అంటే నేను నువ్వు ఏం చెప్తున్నావు అదే వింటున్నాను.
4: లేదు, మీరు ఫోన్ పట్టుకున్నారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు, నేను ఇడ
5: మాట్లాడుతున్నాను. కానీ నేను న్యూస్ ఆన్ యాప్ నుంచి వింటున్నాను నీకు.
4: అచ్చా, మన షోనే ఇక్కడే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో వింటున్నారు?
5: అవును, ఎందుకంటే స్టూడియోలోని వాయిస్ వినే ఎక్స్పీరియన్స్ ఒక వేరే ఉంటుంది. మళ్ళీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మీద ఎగ్జాక్ట్లీ రేడియో మీద బ్యూటిఫుల్ వాయిస్ ఎట్లా వస్తుంది అని అది వినే ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుంది కదా. అయితే నేను ఆ ఎక్స్పీరియన్స్ మజా తీసుకుంటున్నాను, అందుకోసమే అడిగా కదా ఇది ఆన్ ఎయిర్ ఎట్లా ఏం చెప్తున్నావు అని.
4: అవునవును, సో ఎట్లా బాగుంది, ఇట్లా బాగుందా అట్లా బాగుందా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో?
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా చాలా మంచిగా వస్తుంది. ఇక్కడైతే నేను లైవ్ గా నీకు ఇక్కడ వితౌట్ ఫ్రీక్వెన్సీ వింటున్నాను, కానీ అక్కడ ఫ్రీక్వెన్సీ మీద చాలా మంచి సౌండ్ వస్తుంది.
4: మన ఓన్లీ ఎఫ్ఎం రెయిన్బో 101.9 వినొచ్చు, లేకపోతే అన్ని మన ఆకాశవాణి అన్ని స్టేషన్స్
5: కూడా వినొచ్చు. అన్ని ప్రోగ్రామ్స్ వినొచ్చు రాను.
4: డన్, చాలా థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, మీరు కూడా వింటున్న శ్రోతలందరూ కూడా ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మీరు మా ఎఫ్ఎం రెయిన్బో వినొచ్చు. అది కూడా జస్ట్ ఆన్ వన్ క్లిక్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసేస్తే సరిపోతుంది. సో డైరెక్ట్ మీరు మా రేడియో వినొచ్చు. సో స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గుక

నిలయంలో సమయం 9:56 అవుతుంది. అండ్ ఇవాళతో నా షో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ మరీ షోతో మీతో కలిసి మళ్ళీ మ్యూజికల్ జర్నీలో ట్రావెల్ చేసినప్పుడు ఒక స్టేడియం టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం చేయనున్నారు. ప్రజల నుంచి మంత్రి శ్రీధర్ బాబు వినతులు స్వీకరించనున్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడకన సాగడంపై R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి NH అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ వచ్చే దసరా నాటికి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇథనాల్ బ్లెండింగ్పై ఆరోపణలు చేసే ముందు 2013 నాటి కాంగ్రెస్ ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్పై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంధన మిశ్రమం కోసం ఇథనాల్ దిగుమతులపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ 2019 మే నుంచి భారత్లో ఇథనాల్ దిగుమతులపై నిషేధం ఉందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. లోక్సభలో MP రఘునందన్ రావు తెలంగాణ PM మిత్రా పార్క్పై అడిగిన ప్రశ్నకు జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిట బదులిచ్చారు. వరంగల్ PM మిత్రా పార్కు కోసం ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 548 ఎకరాల్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్రంలోని చేనేత క్లస్టర్ల కొరకు 21.29 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వివరించారు. MP కొండ విశ్వేశ్వరరెడ్డి లోక్సభలో తెలంగాణలో పశువుల బీమాపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానమిచ్చారు. జాతీయ పశుధన మిషన్ కింద తెలంగాణలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12,653 పశువులకు బీమా కల్పించామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 25 లక్షల రూపాయల నిధులను విడుదల చేసిందని మంత్రి సభకు సమర్పించిన నివేదికలో వివరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయాలని హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, ఆ వాస్తవాన్ని ఎవరూ మార్చలేరని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన ఫీడ్బ్యాక్ 2026 సదస్సులో RBI గవర్నర్ మాట్లాడుతూ బ్యాంకులు కస్టమర్ల నమ్మకం జవాబుదారితనంతో కృత్రిమ మేధను స్వీకరించాలని కోరారు. AI సాంకేతికత ద్వారా కస్టమర్ సేవలు, క్రెడిట్ డెలివరీని మెరుగుపరచడంతో పాటు మోసాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: साथियों, आप भी बिल्कुल छम छम छम नाचने के तैयार है ना? तो यस, जुड़े रहिएगा एफएम रेनबो 101.9 पर। स्टे ट्यून्ड।
1: एफएम रेनबो 101.9।
2: बाबू, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
3: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
2: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ರೇನ್ಬೋ 101.9.
1: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేరళ పేరు మార్పు బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లుతో పాటు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లుపై కూడా నేడు రాజ్యసభలో చర్చ జరగనుంది. అలాగే లోక్సభలో గనులు, ఖనిజాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు. డిసెంబర్లో యూత్ గేమ్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోకి రోజు రోజుకు రద్దీ పెరుగుతోందని, ప్రయాణికుల రద్దీకి తగినట్టుగా అదనపు బోగీలను జత చేయడానికి, వాటిని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇథనాల్ బ్లెండింగ్పై ఆరోపణలు చేసే ముందు 2013 నాటి కాంగ్రెస్ ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్పై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంధన మిశ్రమం కోసం ఇథనాల్ దిగుమతులపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ 2019 మే నుంచి భారత్లో ఇథనాల్ దిగుమతులపై నిషేధం ఉందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్సలు అందించేందుకు గాను నివేదించదగిన వ్యాధిగా దానిని ప్రకటించాలని 19 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల సీజన్ను సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 15 నుంచి 30 రోజుల్లోనే అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడుకన సాగడంపై R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి NH అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ, వచ్చే దసరా నాటికి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. హైదరాబాద్లోని KBR పార్కు చుట్టూ వన్ వే అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి KBR పార్క్ చుట్టూ అండర్ పాస్ ఫ్లైఓవర్ల నిర్మాణంతో వన్ వే అమలు చేయనున్నారు. అండర్ పాస్ ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయ్యే వరకు వన్ వే అమలులో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9.
1: And friends, we are listening to FM Rainbow 101.9, your favorite show. Namaste, hello, adab. Aapki dhadkanon ko jeeti RJ Preeti ke saath. And yes, we were speaking about San Marino, a tiny, tiny country in Europe. So, walk, as I said you, perched on Mount Titano are its three famous medieval towers, Guaita, Sesta and Montreal. So, walk through its narrow streets, look at those beautiful hilltop views, and you might feel like you have accidentally stepped into a history book. Except, this history book has caves, shops and plenty of photo opportunities. So, rainbow travelers, would you put this tiny country on your travel list? Because sometimes the smallest places can leave the biggest impressions. And yes, this is Rainbow FM 101.9, bringing you big stories from little corners of the world. So you can walk this way. Yes. But before walking this way, I just want to let you know something. What? Stay tuned.
0: FM Rainbow 101.9.
2: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం రండి తెలంగాణ చేనేత వస్త్ర

0: ప్రదర్శనను సందర్శించండి. చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: FM Rainbow
2: 101.9. I got an announcement to make, bro. We got a birthday announce. Tom Hamilton.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
5: वेलकम बैक दोस्तों, आप सुन रहे हैं आकाशवाणी का एफएम रेनबो, जहां पर आपका फेवरेट प्रोग्राम नमस्ते हेलो आदाब ट्रायलिंगुअल शो. मैं आपके धड़कनों पर जीती आरजे प्रीति आपके साथ हूं और लेकर आई हूं पी का पी यानी के प्रीति का पिटारा. सो नाउ ఒక్కసారి శ్రీమతి జ్ఞానచంద్జీ జ్ఞానచంద్జీని అడిగారు పర్సనల్ సీక్రెట్ టాప్ సీక్రెట్ దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఏంటి అని. అయితే జ్ఞానచంద్జీ ఏం చెప్పారో తెలుసా? నువ్వు నాకు ఇష్టం, ఇది పర్సనల్. నీ ఫ్రెండ్ నాకు ఇష్టం, ఇది సీక్రెట్. కానీ నీ ఫ్రెండ్కి కూడా నేను ఇష్టం, ఎస్, కానీ నీ ఫ్రెండ్కి కూడా నేను అంటే ఇష్టం, ఇది టాప్ సీక్రెట్. ఇప్పుడు దీని తర్వాత ఏమైంది అది నేను చెప్పే ఏమీ అవసరం లేదండి, అవును కదా? కానీ నేను దీనికంటే సూపర్ టాప్ సీక్రెట్స్ మీతోటి షేర్ చేస్తాను ఈ పాట తర్వాత.

0: FM Rainbow 101.9 Musically yours.
1: వెల్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9, మీ యాప్కి తరపున పరిచితి ఆర్జే ప్రీతితో పాటు. ఇంకా ఇప్పుడు ఇది ఆషాఢ మాసం, ఇవాళ అయితే అమావాస్య అయిపోయింది, ఆషాఢమాసం అయితే అయిపోయింది. ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే మన దాంట్లో మన హైదరాబాద్లో బోనాలు సందడి మొదలవుతుంది. కానీ అసలు ఈ బోనాలు పండుగ ఎందుకు జరుపుకోవాలో అది మీకు తెలుసా? అందరూ జరుపుకున్నారు, ఓకే, కానీ ఎందుకు జరుపుకోవాలి అది మీకు తెలుసా? ఈ పండుగ వెనుక ఒక సూపర్ ఇతిహాసం ఉంది. చాలా ఏళ్ల క్రితం మన సికింద్రాబాద్లో ప్లేగ్ ఇంకా కాలరా రోగం వచ్చింది. జనం చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో ఇక్కడ మన జవాన్లు అంటే మన మిలిటరీ వాళ్ళు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో డ్యూటీలో ఉండేవారు. తమ ఊరి ప్రజలు ఈ రోగంతో ఇబ్బంది పడారని తెలిసి ఆ సైనికులు చాలా కంగారు పడ్డారు. అందుకే మన సైనికులు ఉజ్జయిన్లోని మహంకాళి అమ్మవారి గుడికి వెళ్ళి ప్రార్థిస్తూ గట్టిగా మొక్కుకున్నారు. అమ్మా, మన ప్రజలను ఈ రోగం నుండి రక్షిస్తే సికింద్రాబాద్లోని గుడి కట్టి సంవత్సరం సంవత్సరం నీకు భోజనం సమర్పిస్తాము అని కోరుకున్నారు. అమ్మవారి దయ వల్ల రోగం తగ్గిపోయింది. మాట తప్పకుండా ఆ జవాన్లు ఉజ్జయిన్ నుండి వచ్చి

సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడి కట్టారు. ఎస్, ఇది ఇంకా అందుకే దీన్ని లష్కర్ బోనాలు, ఎందుకంటే మిలిటరీని లష్కర్ అని కూడా చెప్తారు. దానికోసం ఈ లష్కర్ వాళ్ళు, ఈ మిలిటరీ వాళ్ళు ఈ గుడిని స్థాపించారు కాబట్టి లష్కర బోనాలు అని కూడా అంటారు. మన జవాన్లు ఉజ్జయినిలో చేసిన ఆ ప్రార్థన వల్లే ఈరోజు మనం అంతా సంతోషంగా ఈ బోనాలు పండుగ జరుపుకుంటున్నాం. ఎస్, ఇది మన బోనాలు స్టోరీ. మన రెయిన్బో ఎఫ్ఎం వింటూనే ఉండండి, వేరే వేరే ముచ్చట్లు మరియు మీ ఫేవరెట్ పాటలతో. ఎస్ సాధి అధికార్, అప్నా కోయి భీ ఫేవరెట్ గానా సున్నా చాహతే తో ఆప్ ముజే వాట్సాప్ కర్ సక్తే హై. హమారా వాట్సాప్ నంబర్ హై +91040232342. ఇప్పుడు మీరు అనుకుంటున్నారా ఇది ఏంటి, మాటలు తెలుగులో పాటలు హిందీలో? అరే భాయ్, ఖిచడి కవి ఖాకే దేఖియే మజా ఆయేగా. ఖిచడి వేసే భీ స్వాస్థ్య కే లియే బహుత్ అచ్చి హోతీ హై. స్టే ట్యూన్.

0: 101.9. అండ్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9, ద మీ ఫేవరెట్ షో. నమస్తే, హలో, ఆదాబ్. అ ట్రైలింగ్యువల్ షో. ఒకసారి ఒక చిన్న పిల్లోడు ఒక పోలీస్ ఒక డ్యూటీ మీద ఉన్న ఆఫీసర్ని అడిగారు, సార్ మీ హెల్మెట్ ఎక్కడుంది అని. అయితే ఆ ఆఫీసర్ ఏం చెప్పిండంటే, నేను డ్యూటీ మీద ఉన్నాను. అయితే ఆ పిల్ల ఏం చెప్పి పిల్ల ఆ చిన్నోడు ఏం చెప్పిండు తెలుసా? ఆయన చెప్పిండు, మీరు డ్యూటీ మీద ఉంటే రూల్స్ లీవ్ మీద ఉందా? అని ఆ చిన్న పిల్లగాడు అడిగిండు. చిన్నగా ఉందని ఎవరిని తక్కువగా చూడదు అని మన పెద్దలు కూడా చెప్తారు కదా. ఇదే మాట ఒక దేశానికి కూడా సరిగ్గా సెట్ అవుతుంది. ఈ దేశం ఎంత చిన్నదంటే దీనికి మీరు ఒక గంటలో క్రాస్ చేయగలుగుతున్నారు. కానీ ఈ చిన్న దేశంలో ఉన్న వెల్త్ మాత్రం, డబ్బులు మాత్రం పెద్ద పెద్ద దేశాలతో పోటీ పెడుతుంది. అవును, పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడుతుంది. ఇక్కడ ప్రతి వ్యక్తికి వచ్చే అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రపంచంలోని చాలా ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటి అని చెప్తారు. ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు, బ్యాంక్స్ కూడా ఉన్నాయి. దాని వలన ఈ చిన్న దేశం ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ దేశం ఏది అని ఆలోచిస్తున్నారా? ఇది యూరోప్లో లిక్టెన్స్టీన్ అని ఉంది. లిక్టెన్స్టీన్ అని యూరోప్లో ఒక దేశం ఉంది. స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్యలో ఉన్న ఈ దేశం చాలా చిన్నది. కానీ చిన్నదని చూసి ఇంకా ఏముందిలే, ఏముంటుందిలే దీంట్లో అని అనుకుంటే మాత్రం మీరు రాంగే. ఇక్కడ దాదాపు 40,000 యానికి 40,000 మంది మాత్రమే ఉంటారు. కానీ నేచర్ అబ్బా చాలా బాగుందండి. చారు చూసిన చుట్టూ ఎత్తిన కొండలు, గ్రీనరీ, చాలా బ్యూటిఫుల్ వ్యూస్. దీని క్యాపిటల్ వాడూస్. అక్కడ ఉన్న వాడూస్ క్యాసల్ పై నుండి చూస్తే పూర్తి ప్లేసు ఒక పిక్చర్ లాగా అనిపిస్తుంది. మరి హైకింగ్ ఇష్టం ఉందంటే ఇది మీకోసమే. ఈ చిన్న దేశంలో 400 కిలోమీటర్ కన్నా ఎక్కువ హైకింగ్ ట్రైల్స్ ఉన్నాయి. అంతే, దేశం చిన్నది కానీ వాక్ చేయడానికి చాలా ప్లేస్ ఉంది. ఇంకా ఒక ఫన్ ఫ్యాక్ట్, లింక్టెస్టీన్ ట్రైల్ అని 75 కిలోమీటర్స్ రూట్ కూడా ఉంది. దీని ద్వారా దేశంలోని 11 ఏరియాలు చూడవచ్చు. సో రెయిన్బో ఫ్రెండ్స్, చిన్నగా ఉందని ఎవరిని ఈ దేశాన్ని తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే లింక్టెస్టీన్ చెప్పే ఒక చిన్న పాఠం ఏంటంటే, స్మాల్ ఇన్ సైజ్ బట్ బిగ్ ఆన్ బ్యూటీ, మనీ అండ్ మౌంటైన్స్. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మనం ప్రపంచంలోని ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ రోజును ఇంకా కలర్ఫుల్గా చేయడానికి నేను ఆర్జే ప్రీతి. స్టే ట్యూన్డ్. సాథ్ హీ ఆప్ కో అప్నా ఫేవరెట్ సాంగ్ సున్నా చాహతే హై తో ఆప్ ముజే వాట్సాప్ కర్ సక్తే హై. హమారా వాట్సాప్ నంబర్ హై +91040232348222. స్టే ట్యూన్డ్. ఔర్ ఆగే బడ్నే సే పెహలే ఏక్ విశేష్ జాన్కారీ ఆప్ సభీ కే లియే.
1: FM Rainbow 101.9. Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every day

0: FM Rainbow 101.9 Musically yours.
1: అవునండి, మ్యూజికల్లీ యార్సే మళ్ళీ.

ఫ్రెండ్స్, మీరు వింటున్నారు మీ ఫేవరెట్ షో నమస్తే హలో ఆదాబ్. ఆప్కి ధడకన పడితే ఆర్జే ప్రీతిక సాద్. 12:35 అవుతుంది. అన్నం తిన్నారా లేదా తినడానికి రెడీగా ఉన్నారా? ఎస్. భోజనం ఎప్పుడు రుచికరంగా ఉంటుంది తెలుసా? మనం వండే మసాలాలు కరెక్ట్గా ఉంటేనే కదా. అలా మన కిచెన్లో వాడే చిన్న చిన్న మసాలాల్లో ఇంగువ కూడా ఒకటి. చిటికేడు ఇంగువ వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. కానీ ఈ ఇంగువ ఎలా వస్తుందో మీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎస్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఇంగువ ఏమి రాయి నుండి రాదు. ఇది ఒక మొక్క వేర్ల నుండి వస్తుంది. షాక్ అయ్యారా? కానీ ఇది నిజమే. ఈ మొక్క బాగా పెరిగి పూర్తిగా రెడీ అయ్యాక దీని వేరు దగ్గర చిన్నగా కట్ వేస్తారు. అక్కడి నుండి బయటకి వచ్చే పిసరు లాంటి చిక్కని పదార్థమే ఇంగువ. కానీ అది చాలా గట్టి వాసనతో ఉంటుంది. అందుకే ఇంగువని డైరెక్ట్గా వాడకుండా దానికి స్టార్చ్ లేదా బియ్యం పిండి కలిపి ఆరబెడతారు. పూర్తిగా ఆరిన తర్వాత దాన్ని పొడి చేసి ప్యాక్ చేస్తారు. అలా మన కిచెన్ దాకా వస్తుంది ఈ ఇంగువ. మనం వంటలో వేసుకుంటే ఇంగువ ఒక చిటికేడు అయినా దాని వెనుక ఉన్న స్టోరీ మాత్రం చాలా పెద్దది. ఈ మొక్క పెరిగి పూర్తిగా పెరిగి ఇంగువ దొరికే వరకు దాదాపు 4 నుండి 5 సంవత్సరాలు పట్టొచ్చు. అందుకే నెక్స్ట్ టైం ఫ్రెండ్స్, మీరు వంటలో ఒక చిటికేడు ఇంగువ వేసినప్పుడు ఆ చిటికేడులో ఉన్న నేచర్ స్టోరీని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది రెయిన్బో ఎఫ్ఎం 101.9. మీ భోజనానికి ఫ్లేవర్ ఇచ్చే మసాలాల నుండి మీ డేకి కూడా ఫ్లేవర్ఫుల్ ఇంకా కలర్ఫుల్ చేసే మాటలతో ఈ పాట చాష్ని.

0: ರೇನ್ಬೋ 101.9 और साथ ही आकाशवाणी के उसी एफएम रेनबो 101.9 पर अब बारी एक अहम जानकारी की।
1: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
1: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిస్తాయి మామా నీకు ఇవన్నీ?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
0: ఇప్పుడు ఈ పాట ముందు మనం ఎంగువా లాంటి ఒక చిన్న మసాలా గురించి మాట్లాడుకుందాం కదా. చిటికేడి ఎంగువా వేస్తే వంటకి ఎంత మంచి టేస్ట్ వస్తుందో మీకు తెలుసు, కానీ వంటలో మసాలాలు ఎంత ఇంపార్టెంట్, మనం వాడే ఫుడ్ సేఫ్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. మనం తినే ఫుడ్లో కల్తీ ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ సందర్భంగా నేను ఒక న్యూస్ చూశాను. అది ఏంటంటే మహారాష్ట్రలో ఫుడ్ సేఫ్టీ మీద కొంచెం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. మహారాష్ట్ర ఎఫ్డిఏ కమిషనర్ తుకారాం ముండే మే 2026లో ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫుడ్లో కల్తీ మరియు బ్యాన్ చేయబడిన ఫుడ్ ఐటమ్స్ మీద యాక్షన్ స్పీడప్ చేశారంట. ఫస్ట్లోనే 53 ప్లేసెస్లో చెక్స్ రేడ్స్ అవి అన్నీ జరిగాయి. అందులో రూల్స్ ఫాలో కాని చోట్ల 27 ఎస్టాబ్లిష్మెంట్స్ని సీల్ కూడా చేశారు. 33 మందిని అరెస్ట్ కూడా చేశారంట. ఇంకా దాదాపు 20,57,000 రూపాయల విలువైన సామానాన్ని సీజ్ చేశారు. కానీ రెయిన్బో ఫ్రెండ్స్, ఇవి జస్ట్ నంబర్స్ కాదు. దీనిలో ఉన్న సింపుల్ మెసేజ్ ఏంటంటే మన పళ్ళెంలో మన ప్లేట్లో వచ్చే ఫుడ్ సేఫ్గా ఉండాలి, మనం తినే ఫుడ్ మీద మనకి భరోసా ఉండాలి, అవును కదా. అలాగే మీరు ఈ పాటలు ఎంజాయ్ చేస్తున్నారని నాకు కూడా భరోసా ఉంది. స్టే ట్యూన్డ్.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

0: FM Rainbow 101.9 Musically Yours।
1: और साथियों आकाशवाणी के उसी एफएम रेनबो 101.9 पर आप सुन रहे हैं आपका अपना प्रोग्राम नमस्ते हेलो आदाब, आपकी धड़कनों पर जुड़ी आरजे प्रीति के साथ नमस्ते हेलो आदाब एट ट्राइलिंगुअल प्रोग्राम। सो मनमु ఇది ఇంగువా అనేను ఇప్పుడు మీకు ఇది మహారాష్ట్రలో ఉన్న జరుపుకున్న ఇది కమిషనర్ వాళ్ళ స్ట్రిక్ట్ యాక్షన్ దాని మీద ఒక న్యూస్ చెప్పాను కదా, అయితే ఇంకా దాంట్లో ఒక న్యూస్ ఇది కూడా ఉండేది, డెయిరీ ప్రొడక్ట్స్లో అది కల్తీ ఆపడానికి మహారాష్ట్ర ఎఫ్డిఏ కొంత స్ట్రిక్ట్ గైడ్లైన్స్ తీసుకువచ్చిందని కూడా తెలిపారు। అయితే హోటల్స్ రెస్టారెంట్స్ గురించి కూడా ఫుడ్ సేఫ్టీ మీద ఫోకస్ పెరిగింది, కస్టమర్స్కి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఫ్రీగా ఇవ్వాలని అని నిర్దేశాలు కూడా ఉన్నాయి। ఫుడ్ కోసం ఈ స్ట్రిక్ట్నెస్ ఒక మహారాష్ట్రలోనే కాకుండా అన్ని చోట్లు అవ్వాలని మన అందరి కోరిక ఫ్రెండ్స్, ఎందుకంటే అందరూ స్వాస్థ్యపూర్తంగా ఉండాలి అని చాలా ఇంపార్టెంట్. సో రెయిన్బో ఫ్రెండ్స్, వంటకి టేస్ట్ ఇచ్చే మసాలాలు ఒక చిటికేడు అయినా ఫుడ్ సేఫ్టీ మీద ధ్యానం మాత్రం ఫుల్గా ఉండాలి, అవును కదా, ఎందుకంటే మంచి ఫుడ్ మన కడుపుని మాత్రమే కాదు మన భరోసాన్ని కూడా నింపుతుంది। ఇది రెయిన్బో ఎఫ్ఎం 101.9, మన మాటలతో సహా మన పాటలు కూడా ఫ్రెష్. స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: ఏ నేహ ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

బాగుంది బాగుంది బాగుంది. ఆ ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి. ఏ రెడీయా? సరిగ్గా

0: ರೇನ್ಬೋ 101.9.
1: హలో నమస్కారం, అందరూ బాగున్నారు కదా? అండ్ శుభ మధ్యాహ్నంకి స్వాగతం పలుకుతున్నాను. అందరూ చక్కని భోజనం, రుచికరమైన భోజనం 1 to 2 మధ్యలో తినేసి ఉంటారు. కొంతమంది 12, అందరూ కొంతమంది లేట్గా 3 వరకు కూడా వెళ్ళిపోతుంది. ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయితే 3:30, 4 కూడా వెళ్ళిపోతుంది భోజనం లేట్గా. ఇంకా బిజినెస్ మ్యాన్స్ అండ్ గోల్డ్ స్మిత్ అయితే వాళ్ళకి ఫుడ్ విషయం చెప్పడం అవసరంలా, ఒక 4 ఆంది వాళ్ళు భోజనం చేయరు, అలా ఉంటుంది. ఒక వంటకం వెనుక ఉన్న హైదరాబాద్ కథ చెప్పనా? హైదరాబాద్లో ప్రతి వంటకానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంటుంది. బిర్యానీ, హలీం, లుక్మి వంటి వంటకాలు నగర సంస్థలో భాగమయ్యాయి. బిర్యానీ, హలీం అంటే అందరికి తెలిసిందే. ఒక వంటకం కేవలం ఆకలి తీర్చేది మాత్రమే కాదు, ఒక ప్రాంతపు కథను చెబుతుంది. నవాబుల కాలం నుంచి ఎన్నో వంటకాల రుచులు హైదరాబాద్కు వచ్చాయి. వివిధ ప్రాంతాల ప్రజలు రావడంతో కొత్త రుచులు కూడా కలిసాయి. అందుకే హైదరాబాద్ వంటల్లో భిన్న సంస్కృతుల కలయిక కనిపిస్తుంది. ఒకే వంటకంలో ఎన్నో తరాల జ్ఞాపకాలు దాగి ఉంటాయి. అందుకే హైదరాబాద్ రుచి అంటే కేవలం భోజనం కాదు, ఒక చరిత్ర. మరి మీరు వింటున్నారు రెయిన్బో FM 101.9, మీ లైఫ్ రంగులమయం.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: FM Rainbow 101.9.
4: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులు మయం. నేనే మీ వేణువు. మీరు వింటున్నారు జస్ని హైదరాబాద్. ఈ అబ్బాయి చాలా మంచి వాడితో మీరు వింటున్నారు బోల్డని మాటలు. ఒక్కొక్కరితో ఒక్కొక్క స్నేహం చేయొచ్చు, చెలిమి చేయొచ్చు, అలాగే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వాసన వచ్చేస్తూ ఉంటుంది కదా. అలాగే చెట్టు, బుట్ట, కట్టు, నెయ్యి, ఇది ఏ చూసుకున్నా కూడా మంచి పరిమళ జల్లు అద్దుకున్నట్టుగా ఉంటుంది. నిజంగా ప్రకృతి కాంతకి అందమైన చీర కడితే ఒక కవి మాత్రమే కట్టగలడండి. ఎందుకంటే ప్రకృతి కాంత ఎలా ఉంది, ఎలా కవిస్తుంది, ఎలా మురిపిస్తుంది, ఎలా స్నేహం చేస్తుంది, ఎలా చెలిమి చేస్తుంది.

ఎలా పరిమిళపు జల్లును అద్దుతుంది, పన్నీర్ అత్తర్లాగా మనం అద్దుకుంటాము. ఈ పుడమ తల్లిలో ఎన్నో నేర్చుకున్నాం కదా. అలాగే ఒక కవి రాశాడు ఏంటంటే, ఏం సువాసన ఏం సువాసన అంటూ ఒక పరిమిళాన్ని అద్దుకునే ఒక పాటని మధురమైన కవిత్వంతో పోలిస్తే ఎలా ఉంటుంది. ఆ మధురమైన కవిత్వమే ఒక్కొక్క పదంతో కూడి ఒక్కొక్క పదం వాక్యమైపోయి కావ్యమైపోతే పాడుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. యా, అందులో ఏమేం ఎలిమెంట్స్ ఏమేం వాడాడు కవి అనేది నేను చెప్పేస్తా. పరిసరాల్లో ఏం సువాసన వచ్చేస్తుంది, చినుకు రాలుతుందే నేల మట్టి వాసన వస్తుంది, చిలక వాలమంటూ పూల తేనె వాసన వస్తుంది, ప్రకృతంతా మురిసిపోయే పర్వసాల వాసన వస్తుంది. ఏం సువాసన ఏం సువాసన, ఒకటా రెండా అండి. ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా మనం అడుగడుగును చూస్తే ఒక ముక్కు మన పనిచేస్తున్న స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ ముక్కు దగ్గర వాసన పరిమళం ఆస్వాదించే గ్రంథులు ఉంటాయంట. పసితనాన మురిసిపోయే శిశువు వాసన వస్తుంది, తనువితీర ఆలోచన గెలుపు వాసన వస్తుంది, అమ్మ మనసు నిండుతున్న తృప్తి వాసన, నాన్న పెంచుకున్న ఆశతీరు వాసన, మనసారా చేరదీయు మమత వాసన, ఈ జన్మంతా రుణపడి ఉండు మాతృ హృదయ వాసన, కష్టజీవి ఫలితమందు చెమట వాసన, ముష్టివాడి ఆశించిన ధనమ వాసన, మండు టెండటున్న చెట్టు నీడ వాసన, ఒళ్ళు మరచి వాలిపోతే కునుకు వాసన, బ్రతుకు తెరువు బాధలని మలుచుకున్న వాన వాసన, ఏం సువాసన అంటూ పరిణయాన ఏడుగుల తోడు వాసన, పంచుకున్న పరిచయాల రక్తి వాసన, ఇచ్చిపుచ్చుకున్న మనసు ప్రేమ వాసన, హత్తుకోన తనున అనుబంధ వాసన, యవ్వనాల జతలు కోసుకున్న వయసు వాసన, చిగురులోన నోరూరే వగరు వాసన, గింజొక్క రకమైన రుచుల వాసన, నూనెలోన గోలిన తాలింపు వాసన, కూరల్లో మసాలాలు కమ్మని వాసన, కడుపు మంటలార్పుతున్న తిండి వాసన, ఊరిరించే వంటకాల గుమగుమల వాసన, కనులు వెనక దాచుకున్న కలల వాసన, పొంగి పొరలి తరంగాల తపన వాసన, జన్మించే ప్రతి ప్రాణి సృష్టి వాసన, గంతులై గమనానికి చలన వాసన, చేరుకున్న గమ్యానికి తనివితీర వాసన, అలసి సొలసి కనులు వాల్చే నిద్ర వాసన, గొంతు తన్ని తీర్చుతున్న నీటి వాసన, ప్రాణవాయువు అవుతుంటే గాలి వాసన, వంగి నేలనందుకోన నింగి వాసన, జీవినెముడు తీసుకెళ్తుంటే మంట వాసన, నట్టడనుమ జీవితాన పొడమి వాసన, నీరు నిప్పి నింగి నేల పంచభూత వాసన, నీరు నిప్పు నింగి నేల పంచభూతాల కలయికతో వచ్చే వాసన ఒక రకంగా ఉంటుంది. ఇంకా రకరకాల దుర్గంధ వాసనలు కూడా ఉంటాయి, అది వేరే విషయం. ఎందుకంటే నేను ఇవన్నీ చెప్తుంటే మీరు అది కూడా ఆలోచిస్తుంటారు కదా, మీ మైండ్ అక్కడికే వెళ్తుంది, జ్ఞానం అనేది ఇక్కడే ఉండాలి. కాబట్టి కవి హృదయం ఎలా ఉప్పొంగింది, ఎలాంటి పరిమళాల జల్లుని వెదజల్లాడు, దీన్ని మాత్రమే మీరు నోట్ చేసుకోండి. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. శ్రీధర్ గారు సూపర్గా రాశారు, అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ గుడ్ లక్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్. నేలమ్మ నింగమ్మ నింగమ్మ నేలమ్మ వందనం. సో ఇన్ని పరిమళాల జల్లులు కూర్చిన ఆ వాసన ఏంటో ఈ పాటలో మనం తెలుసుకుందాం. ఈ కవిత్వ రూపంలో ఇది పాడుకుంటే కూడా పాటలాగా ఉంటుంది, కానీ మనం ఆడది ఆదాన సినిమాలో నుంచి ఆ బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. వింటూ ఉండండి రెయిన్బో FM 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్, చాట్, పానీపూరి, కబాబ్స్, మిర్చి బజ్జీ. అబ్బా, మేము తార్నాక దగ్గర ఒక దగ్గరకు వెళ్ళామండి, సందులో గొందులో. అక్కడ మిర్చి బజ్జీ ఒకటి కాదు రెండు కాదు 7 వరకు తినేయచ్చు, అలా తినేశారనమాట. సో అందులో ఏమి అంటే వాళ్ళ ఫుడ్ ఐటెంలో ఉన్న ఫార్ములా ఏంటో ఎవరికి చెప్పరు, కానీ ఓన్లీ మిర్చి బజ్జీ మాత్రం వేస్తూ ఉంటాడు. అంత సూపర్గా మాకు తినిపించారు సత్యం గారు, చాలా బ్యూటిఫుల్ అనిపించేసింది. సో ఒక స్ట్రీట్ ఫుడ్ తింటే ఎలా ఉంటుంది, చాట్, అది వర్షం పడినప్పుడు, పానీపూరి, అలాగే కబాబ్స్, మిర్చి బజ్జీలా. స్ట్రీట్ ఫుడ్ అంటే వెంటనే నోట్లో నీళ్లు ఊరించి ఎన్నో రుచులు గుర్తొస్తాయి. చాట్లో తీపి, పులుపు, కారం అన్నీ ఒకేసారి కలుస్తాయి. పానీపూరి చిన్నదే అయినా దాని రుచిలో పెద్ద మ్యాజిక్ ఉంటుంది. కబాబ్స్కి హైదరాబాద్లో ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. మిర్చి బజ్జీ వర్షాకాలం మరింత రుచిగా అనిపిస్తుంది. స్ట్రీట్ ఫుడ్ తక్కువ ధరలో మంచి రుచిని అందిస్తుంది. వీధి పక్కన నిలబడి స్నేహితులతో తినటంలోనూ ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అందుకే స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అంటే రుచుల సందడి అన్నమాట. సో బ్యూటిఫుల్. వంశీ అండ్ తర్వాత మెసేజ్ పెట్టారు, సువాసన అనే పాట లిరిక్స్ చాలా బాగున్నాయి, వారికి థ్యాంక్స్ చెప్పండి, కంగ్రాచులేషన్ చెప్పండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్. మరి శివ మెసేజ్ చేశాడు, బాగున్నాయి లిరిక్స్, పదాల అల్లిక బాగుంది, థ్యాంక్స్ చెప్పండి, వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత వర్షం వస్తే ఏం తినాలనిపిస్తుందని నేను చెప్తాను, వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. వర్షం వస్తే ఏం తినాలని అనిపిస్తుంది. వర్షం పడగానే మన మనసు ముందుగా వేడివేడి తిండి వైపు వెళ్తుంది. వేడి బజ్జీలు, పకోడీలు, సమోసాలు వెంటనే గుర్తొస్తాయి. ఒక కప్పు వేడి టీతో పాటు వేడి స్నాక్ ఉంటే ఆ కాంబినేషన్ అదిరిపోతుంది. కొంతమందికి వర్షంలో మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం, మరికొందరికి వేడి మసాలా చాయ్ లేదా మొక్కజొన్న ఇష్టం. చల్లని వాతావరణంలో వేడి ఆహారం మనకు మరింత కంఫర్ట్ ఇస్తుంది. వర్షం, వేడి, తిండి, టీ, ఈ మూడు కలిస్తే మూడ్ మారిపోతుంది. మీకు వర్షం పడితే మొదట ఏం ఫుడ్ గుర్తొస్తుంది? అందరికీ తెలుసు, మిర్చి బజ్జీ. కానీ ఒక మంచి స్నేహితుడు మంచి కవిత్వంతో మంచి పాటతో మన పక్కనే భోజనం చేస్తూ కూర్చుంటే ఆ కాంబినేషన్వే సూపర్ డూపర్ హిట్ అవుతుంది.

పలుకు పలుకుకి ఒక మధురమైన పాట అవుతుంది, ఒక ముద్దకి ముద్దకి అద్భుతమైన కథ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అలా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అంటే ఎవరింట్లో వాళ్ళు భోజనం చేసినా ఒక టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అండ్ స్నేహితులు అండ్ నైబర్స్ అండ్ సెలబ్రిటీస్ ఎవరు కానీ కూర్చొని కాంబినేషన్లో మాట్లాడుకుంటే అది భలే ఉంది కదా, పదం భలే ఉంది కదా ఇది అంటూ అలా ఒల్లవేయటం కూడా బాగుంటుంది. ఒక పక్క వర్షం, ఒక పక్క వేడివేడి చాయ్, మరో పక్క వేడివేడి పకోడీ అండ్ మిరపకాయ బజ్జి, ఈ కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. కానీ ఈ మధ్య పెళ్ళిళ్ళ సీజన్లో కూడా ఈ కాంబినేషన్ని యాడ్ చేసేస్తున్నారు. ఎట్లా అంటారా, స్నాక్స్ వైజ్గా అవి పెట్టారనుకోండి, ఇటు పక్కన ఫుడ్, అటు పక్కన అవి, మిరపకాయ బజ్జీ స్నాక్ లేనిది ఇవన్నీ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయండి, అసలు లేదు అక్కడికే వచ్చేసిన. హైదరాబాద్లో రుచులు ఎలా ఉంటాయి, ఎలా మారాయి, ఆ విషయం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9, మొత్తం మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నెక్స్ట్ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ చెప్పుకున్నాం. వర్షంలో వస్తే ఎలాంటి ఫుడ్, హైదరాబాద్ రుచులు ఎలా మారే, ఇలా మనం వెళ్ళిపోయి. హైదరాబాద్ వంటకాల రుచి కాలంతో పాటు చాలా మారింది. ఒకప్పుడు ఇంటి వంటలు, సాంప్రదాయ వంటకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్, ఫ్యూజన్ ఫుడ్ కూడా మన మెనూలోకి వచ్చాయి. పాత ఇరానీ కేఫ్లతో పాటు కొత్త కేఫ్ కల్చర్ పెరిగింది. బిర్యానీకి కూడా ఎన్నో కొత్త వెరైటీలు వచ్చాయి. యువత కొత్త రుచులని ప్రయత్నించడానికి ఆసక్తి చూపుతుంది. అయినా పాత హైదరాబాద్ రుచులకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. మార్పులు వచ్చినా హైదరాబాద్ రుచిలోనే ప్రత్యేకత అలాగే ఉంటుంది. హైదరాబాద్ రుచులు ఎన్ని మారినా కూడా పాత జ్ఞాపకాలు, పాత ఏరియాలకు వెళ్తే ఇది బాగుంటుంది అనిపించుకునే కొన్ని హోటల్స్ ఇంకా రెస్టారెంట్స్ అలానే ఉన్నాయి తెలుసా. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. పెళ్లి విందులో ప్రత్యేక వంటకాలు. పెళ్ళి అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పాటు విందు కూడా గుర్తొస్తుంది. ప్రాంతాన్ని బట్టి పెళ్లి విందులో వంటకాల రుచులు మారుతాయి. పులిహోర, పప్పు, కూరలు, పచ్చళ్ళు, పాయసం లాంటి వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి. కొన్ని పెళ్లిళ్ళలో ప్రత్యేక స్వీట్స్ అందరినీ దృష్టిని ఆకర్షిస్తాయి. హైదరాబాద్లో బిర్యానీ, కబాబ్స్ కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లి విందు అంటే కుటుంబ సాంప్రదాయాలు కూడా కనిపిస్తాయి. కొన్ని వంటకాలు తరతరాలుగా అదే పద్ధతులు తయారవుతూ ఉంటాయి. అందుకే పెళ్లి విందు కడుపుతో పాటు మనసు కూడా నింపుతుందన్నమాట. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది జస్నీ హైదరాబాద్. పెళ్ళైనా, పేరెంట్ మీద విందైనా, వినోదమైన మన జస్నీ హైదరాబాద్ సెలబ్రేషన్స్లో బోల్డ్ అన్ని వంటకాల రుచులు టేస్ట్ అండ్ ఫుడ్ టేస్ట్ చేస్తున్న హైదరాబాదీస్ అందరికి కూడా సలాం. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
3: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
2: మరి కరెంటు బిల్లుకు
3: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
2: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
3: సరే.
4: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
5: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఒక్కో ఇంట్లో ఒక్కో రుచి, ఒకే వంటకమైన ఒక్కో ఇంట్లో ఒక్కో రుచిగా ఉంటుంది. పప్పులోనే వేసే తాలింపు నుంచి కూరలో వేసే మసాలా వరకు తేడా ఉంటుంది. అమ్మ చేతి వంట రుచిని మరెక్కడ

దొరకదని చాలామంది అంటారు. ఒక ఇంటి పచ్చడి రుచి మరో ఇంటి పచ్చడిలా ఉండదు, అందులో కుటుంబ సాంప్రదాయం కూడా దాగి ఉంటుంది. కొన్ని వంటకాలు అమ్మమ్మల నుంచి అమ్మలకి, అమ్మల నుంచి పిల్లలకి వస్తాయి. అందుకే ఇంటి వంటకి ఒక ప్రత్యేకమైన ఎమోషన్ ఉంటుంది. రుచి ఒకటే కావచ్చు కానీ ప్రతి ఇంటి కథ మాత్రం వేరే. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకాన్ని ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, దేశ యువత స్ఫూర్తిదాయక జీవిత చరిత్రలు చదవాలని, జీవితంలో షార్ట్కట్లు నివారించాలని సూచించారు. అడ్డంకులకు వెరవకుండా వికసిత్ భారత్ దేశ స్వావలంబన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ పర్యావరణ వారసత్వంలో ఏనుగులు అంతర్భాగమని పేర్కొన్నారు. ప్రపంచంలోని ఏనుగుల్లో 60% పైగా భారత్లోనే ఉన్నాయని తెలిపారు. దేశంలో 33 ఏనుగుల సంరక్షణ ప్రాంతాలున్నాయని, ఇవి ఏనుగులకు ఆవాసాలు కల్పిస్తూ దీర్ఘకాలిక సంరక్షణకు దోహదపడుతున్నాయని వివరించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. యువతకు సరైన విద్య, నైపుణ్యం, క్రీడలు, ఉపాధి, నాయకత్వ అవకాశాలు కల్పించినప్పుడే బంగారు భవిష్యత్తును నిర్మించగలుగుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాద్లో హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెచ్ఎండిఏ గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు సుమారు 1500 మందితో సాగిన ఈ ర్యాలీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హెచ్ఐవి వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నీటి వాటాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. జీఆర్ఎంబీ సమావేశానికి హాజరై తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల కోసం బలంగా వాదిస్తామని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో 3.43 కోట్ల మందికి లబ్ధి చేకూర్చే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 15 ఆగస్టున సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అదే రోజు 33 జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. హర్ఘర్ తిరంగాతో దేశభక్తి ఉప్పొంగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ఎండిసి ద్వారా పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ జి వివేక వెంకటస్వామి కేంద్రాన్ని కోరారు. రిజర్వ్డ్ రైల్ టికెట్లలో ప్రస్తుతం 89% ఆన్లైన్లోనే బుక్ అవుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్ వన్ యాప్ ద్వారా

రిజర్వ్ డే అన్ రిజర్వ్ డే టికెట్లు బుక్ చేసుకోవచ్చని, రైలు రద్దయినట్టయితే రీఫండ్ జమ అవుతుందని లోక్సభకు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఈ సమయంలో డబుల్ ఖా మీఠా. సో నిద్రపోని హైదరాబాద్ గురించి మాట్లాడుకుందామా. హైదరాబాద్ పగలు ఎంత సందడిగా ఉంటుందో రాత్రి కూడా అంతే ఉత్సాహంగా ఉంటుంది. రాత్రి వేళలో కూడా నగరంలోని కొన్ని ప్రాంతాలు నిద్రపోవు. నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు, ప్రయాణికులు, యువతతో నగరం సందడిగా కనిపిస్తుంది. రాత్రి ఫుడ్ స్ట్రీట్స్, టీ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అర్ధరాత్రి బిర్యానీ కోసం వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది. రాత్రి నగరానికి ఒక ప్రత్యేకమైన లుక్, ఒక ప్రత్యేకమైన వైబ్ ఉంటుంది. అందుకే హైదరాబాద్ నిద్రపో నగరం అని కూడా అంటూ ఉంటారు. మీకు హైదరాబాద్ రాత్రి వైబ్ ఇష్టమైతే మీరు ట్యాంక్ బై మీద వెళ్తే లైట్ల వెలుతురులో, దీపకాంతులు, శోభమానం వెలుగుతూ ఉంటుంది. ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ చెప్పనవసరం లేదు. 24/7 మనం దొరుకుతూనే ఉంటుంది హైదరాబాద్. మరి మీరు వింటున్నారు రెయిన్బో FM 101.9, రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. కొన్ని వాసనలు చిన్నటి జ్ఞాపకాలని ఎందుకు గుర్తు చేస్తాయంటే, ఒక వాసన వచ్చిన వెంటనే మనకి ఏదో పాత జ్ఞాపకం గుర్తొచ్చిన సందర్భం ఉంటుంది. అమ్మ వంట వాసన రాగానే చిన్నటి ఇల్లు గుర్తుకు రావచ్చు. వాన మట్టి వాసన బాల్యం ఆడుకున్న రోజులు గుర్తు చేయొచ్చు. వాసనలకి మన జ్ఞాపక శక్తితో ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. మన మెదడులోని కొన్ని భాగాలు వాసనని జ్ఞాపకాలతో అనుసంధానం చేస్తూ ఉంటాయి. అందుకే ఒక చిన్న వాసన ఎన్నో సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లగలదు. కొన్ని వాసనలు మనకు ఆనందాన్ని మరికొన్ని భావోద్వేగాలు కలిగిస్తాయి. మీకు చిన్నటివి అంటే బోల్డని జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. తర్వాత ఇందాక నేను చెప్పాను

వాసన గురించి, సువాసన గురించి అండ్ మధురమైన పదాలను జోడించి ఒక్కొక్క వాసన ఎలా ఉంటుందో, ఏం సువాసన కవిత చాలా బాగుంది. వింటూ ఉండండి 105.1 రెయిన్బో 90.9 రెయిన్బో తమిళ ఫ్రాంగులమయం.

0: FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: మీరు వింటున్నారు ఈ సమయంలో డబల్ కమీటా, మీ వేణుతో వింటున్నారు ఈ సమయంలో. నెక్స్ట్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది, మనిషి పేర్లు ఎలా పెడతారు, అదేంటి జాతకం చూసి, బుక్లో చూసి, ఇన్స్టాలో వెతికి, రీల్స్లో వెతికి, లేదంటే సహస్రనామాలు వెతికి ఇలా ఇలా చెప్పుకుంటూ వచ్చేస్తారు కదా, వాటి వెనుక కథ ఉంది. మన పేరు మనతో జీవితాంతం ప్రయాణించే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. చాలా పేర్ల వెనుక తల్లిదండ్రుల ఆశలు, ఇష్టాలు దాగి ఉంటాయి. కొంతమందికి తాతలు, అమ్మమ్మల పేర్లు ఆధారంగా పేర్లు పెడతారు. మరికొందరు పేర్లు దేవుళ్లకు, ప్రకృతి లేదా పూనానాలతో ఉన్న సంబంధం ఉంటుంది. కొన్ని పేర్లు ప్రాంతం, భాష, కుటుంబ సాంప్రదాయం తెలియజేస్తాయి. ఇప్పుడు కొత్తగా ప్రత్యేకంగా వినిపించే పేర్లకు కూడా క్రేజ్ పెరిగింది. ఒక్కో పేరు వెనుక ఒక కుటుంబ కథ ఉంటుంది. మీ పేరు వెనుక అదే కథ ఉంటుందా, ఎలాంటి కథ? నా పేరు అయితే మా ఊరు దగ్గర ఉన్న నెమలి కృష్ణుడు పేరుగా పెట్టేశారు. మరి మీ పేరు ఆలోచించుకోండి, ఎస్ఎంఎస్ చేయండి. వింటూ ఉన్న రెయిన్బో FM 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నెక్స్ట్ ఏంటి అంటే అక్కడికే వచ్చేస్తున్నా, ఎందుకంటే ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి మీతో, ఇంకా అన్ని విషయాలు తెలిసినవే కదా అనుకుంటారు కదా. మనిషి నవ్వు వెనుక ఒక సైన్స్ ఉందట. ఏంటి నవ్వు? 4 విధాల చేటు, 40 విధాల గ్రేటు అని మీరు అందరూ అనుకుంటున్నారు కదా. నవ్వు మనిషికి సహజంగా వచ్చే అందమైన స్పందన. మనం సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, టెన్షన్లో ఉన్నప్పుడు కూడా నవ్వచ్చు. నవ్వినప్పుడు శరీరంలో కొన్ని మంచి హార్మోన్లు విడుదలవుతాయట. అవి మన మూడ్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. నవ్వు మన చుట్టూ ఉన్న వారితో కనెక్షన్ పెంచుతుంది. అందుకే ఒకరు నవ్వు చూసి మరొకరికి కూడా నవ్వు వచ్చేస్తుంది. మనస్ఫూర్తిగా నవ్వటం మన రోజును ఇంకూడా మార్చగలదు. అందుకే రోజులో కొన్ని నిమిషాలను నవ్వడానికి కారణం వెతుక్కుంటాం. ఇంకా మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಮ್
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗು ಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಬೇರೆನಿ ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲ್ಲ ಅಂದಂ
0: ಸಕ್ಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯಂ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗೂ
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾದನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. చిన్నప్పటి జ్ఞాపకాలు ఎందుకు స్పష్టంగా గుర్తుంటాయి అంటే చిన్నటి కొన్ని సంఘటనలు మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిగా ఉంటాయి. మొదటి స్కూల్ రోజు, స్నేహితులతో ఆడుకున్న రోజులు గుర్తుండిపోతాయి. ఆ వయసులో ఏదైనా కొత్త అనుభవాలు మన మెదడులో బలంగా నమోదవుతాయి. అందుకే కొన్ని చిన్న సంఘటనలు కూడా సంవత్సరాల తర్వాత గుర్తొస్తాయి. ఒక పాట, ఫోటో లేదా వాసన జ్ఞాపకాన్ని మళ్ళీ తెచ్చిపెడుతుంది. చిన్ననాటి జ్ఞాపకాల్లో భావోద్వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే అవి మన మనసుకు చాలా దగ్గరగా ఉంటాయి. మీ బాల్యంలో కూడా అంతే గుర్తుండి ఉంటుంది కదా? ఎస్, మరి మీరు ఉంటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో, మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది డబుల్ కమీటా మీ వేణువుతో.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల్మయం. ఒకప్పుడు మనిషి మాట్లాడే భాషలు స్లాంగ్ అండ్ కొన్ని పదాలు కొంచెంగా అలా ఎలా ఉంటుంటాయి. అయితే భాష ఎప్పుడు మారుతూనే ఉంటుంది. కొత్త తరం మాట్లాడే విధానంలో కొత్త పదాలు స్లాంగ్లు పుడుతుంటాయి. స్నేహితుల మధ్య మొదలైన ఒక పదం క్రమంగా అందులోకి వెళ్ళొచ్చు. సినిమాలు, సోషల్ మీడియా, పాటలు స్లాంగ్ పదాలని వేగంగా పాపులర్ చేస్తాయి. ఒక్కో ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన స్లాంగ్ ఉంటుంది. హైదరాబాద్లో తెలుగు, ఉర్దూ, హిందీ కలిసిన మాటలు కూడా వినిపిస్తుంటాయి. కొన్ని స్లాంగ్లు కొంతకాలం మాత్రమే ఉంటే మరికొన్ని భాషల్లో భాగమైపోతుంటాయి. ఎక్కువగా మన నేపథ్యంలో, ఎక్కువగా తెలంగాణ నేపథ్యంలో మాత్రం హిందీ, ఉర్దూ ఎక్కువ మిక్స్ అవుతూ ఉంటుంది. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది డబుల్ కమీటా.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఒకప్పుడు లగ్జరీ, ఇప్పుడు కామన్ అయిపోయిన వస్తువులు. ఒకప్పుడు కొన్ని వస్తువులు చాలా ఖరీదైనవిగా ప్రత్యేకమైనగా ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధితో అవి సాధారణ వస్తువులుగా మారిపోయాయి. ఒకప్పుడు మొబైల్ ఫోన్ కొంతమంది దగ్గర మాత్రమే ఉండేది. ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అలాగే ఇంటర్నెట్, కంప్యూటర్ వంటి వాటి వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. కొన్ని వస్తువులు మన రోజువారీ జీవితంలో తప్పనిసరిగా మారిపోయాయి. టెక్నాలజీ మన జీవన విధానాన్ని ఎంత వేగంగా మార్చిందో దీనివల్ల తెలుస్తుంది. రేపు లగ్జరీగా ఉన్న ఏ వస్తువు కామన్ అవుతుందో చెప్పలేం. అదే కదా విషయం, పరిస్థితులు మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి, మార్పు రావాలని అంటున్నారు కదా. నెక్స్ట్ మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9.

మీరు వింటున్నారు డబుల్ ఖమీటా. రేపటి ప్రపంచాన్ని మార్చబోయే చిన్న చిన్న టెక్నాలజీలు, టెక్నాలజీ మార్పు పెద్ద ఆవిష్కరణలతో మార్పు రావాల్సిన అవసరం లేదు. మన రోజువారి జీవితంలోకి వస్తున్న చిన్న టెక్నాలజీ కూడా పెద్ద మార్పు తీసుకురాగలవు. ఏ ఆధారిత స్మార్ట్ టూల్స్ ఇప్పటికే మన పనిని సులభం చేస్తున్నాయి. స్మార్ట్ హోమ్ పరికరాలు ఇంటి పనుల్లో సాయం చేస్తున్నాయి. డిజిటల్ పేమెంట్స్ మన లావాదేవీలను కూడా చాలా సులభం చేశాయి. భవిష్యత్తులో వ్యక్తిగత అవసరాలకి అనుగుణంగా టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుంది. చిన్న మార్పులే భవిష్యత్తులో పెద్ద జీవనశైలి మార్పులకు కారణమవుతున్నాయి. మరి స్టార్టప్ ఇండియా ఏంటి, నెక్స్ట్ 4 గంటల తెలుసుకుందాం. అయితే మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.2, మీ లైఫ్ రంగులమయం. మీరు ఇప్పుడు నెక్స్ట్ 2 బ్యాక్ టు బ్యాక్ మీకోసం సాంగ్స్ వచ్చేస్తున్నాయి.

0: బయట గుట్టు బయట పెట్టు చేతి పట్టును నీ కట్టు జారుతున్నది
1: కొత్త గుట్టు కొల్ల గుట్టు కోకనట్టులో రాబట్టు కొబ్బరున్నది
0: దాజిపెట్టి దోజిపెట్టు చాకులెట్టు

ಕಾಕಪಟ್ಟು ಕಾಲ್ ಶೀಟ್ ನೈಟ್ ಕುನ್ನದೀ.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటాను రెయిన్బో ఎఫ్ఎం 101.9. మరికొద్దిసేపట్లో రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో స్పష్టం చేసింది. విపక్షాలు శాంతియుతంగా ఉంటే వెంటనే చర్చ చేపడతామని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశ యువత స్ఫూర్తిదాయక జీవిత చరిత్రలు చదవాలని, జీవితంలో షార్ట్కట్లను నివారించాలని సూచించారు. రిజర్వ్డ్ రైల్ టికెట్లలో ప్రస్తుతం 89% ఆన్లైన్లోనే బుక్ అవుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రైల్ వన్ యాప్ ద్వారా రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని, రైలు రద్దయితే రీఫండ్ జమ అవుతుందని లోక్సభకు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డి బోధి పెవిలియన్లో నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయకుమార్ సిన్హా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయ రంగంలో పరస్పర సహకారంపై

ఇరువురు మంత్రులు చర్చించారు. ఈరోజు హైదరాబాద్లో హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెచ్ఎండిఏ గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు సుమారు 1500 మందితో సాగిన ఈ ర్యాలీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హెచ్ఐవి వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో 3.43 కోట్ల మందికి లబ్ధి చేకూర్చే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 15 ఆగస్టున సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అదే రోజు 33 జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగాతో దేశభక్తి ఉప్పొంగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఐడియా ఉంది కానీ పెట్టుబడి లేదు. స్టార్టప్ ఎలా చేయాలి, ఎలా మొదలు పెట్టాలి? చాలామందికి మంచి బిజినెస్ ఐడియా ఉంటుంది కానీ పెట్టుబడి ఉండదు. డబ్బు లేకపోవడం వల్ల ఐడియాని వెంటనే వదిలేయాల్సిన అవసరం లేదు. ముందుగా చిన్న స్థాయిలో ఐడియాని పరీక్షించుకోవచ్చు. కస్టమర్లకు నిజంగా ఆ ప్రొడక్ట్ లేదా సర్వీస్ అవసరమా తెలుసుకోవాలి. తక్కువ ఖర్చుతో మొదలుపెట్టి క్రమంగా వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. అవసరమైతే భాగస్వాములు లేదా పెట్టుబడిదారుల సహాయం తీసుకోవచ్చు. ఐడియాతో పాటు సరైన ప్లాన్ కూడా చాలా ముఖ్యం. పెట్టుబడి తక్కువైనా ఆలోచన పెద్దదైతే ప్రయాణం మొదలు పెట్టవచ్చు. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. జాబ్ వెతకడమా, జాబ్ ఇచ్చే స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి? చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఎదగడం సహజమే, కానీ కొంతమంది తమ ఆలోచనతో కొత్త అవకాశాలను సృష్టించుకోవాలని అనుకుంటారు. ఒక చిన్న వ్యాపారం కూడా భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించే సంస్థగా మారవచ్చు. దానికి ముందుగా సమస్యను గుర్తించి పరిష్కారం ఆలోచించాలి. కస్టమర్ అవసరం, మార్కెట్, ఖర్చు వంటి విషయాలు అర్థం చేసుకోవాలి. రిస్క్ తీసుకోవడంతో పాటు సరైన ప్రణాళిక కూడా అవసరం. ఒక మంచి ఐడియా మన జీవితాన్నే కాదు మరెందరో జీవితాలను మార్చగలదు. జాబ్ కోసం ఎదురు చూడటం ఒక మార్గం, జాబ్ సృష్టించడం మరో మార్గం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. మీరు వింటుంది ఈ టైంలో స్టార్టప్ ఇండియా గురించి. చిన్న సమస్యకు పెద్ద బిజినెస్ ఐడియా ఎలా పుడుతుంది? చాలా పెద్ద బిజినెస్ ఐడియాలు చిన్న సమస్యల నుంచే పుడతాయి. మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను గమనించడం మొదటి అడుగు. ఆ సమస్యకు సులభమైన పరిష్కారం ఆలోచిస్తే అదే బిజినెస్ ఐడియా కావచ్చు. ప్రజలు ఏ పని చేయడానికి ఎక్కువ సమయం లేదా డబ్బు ఖర్చు చేస్తున్నారో చూడాలి. దాన్ని సులభం చేయగలిగితే మంచి మార్కెట్ దొరికే అవకాశం ఉంటుంది. ప్రజల అవసరాన్ని అర్థం చేసుకోవడం స్టార్టప్కి చాలా ముఖ్యం. పెద్ద కంపెనీ కావాలంటే ముందుగా చిన్న సమస్యను సరిగ్గా పరిశీలించాలి. సమస్య కనిపిస్తే భయపడకండి, అందులోనే అవకాశం ఉండొచ్చు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: రెయిన్బో 101.9.
1: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంట్ బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. యువతలో ఉన్న టాలెంట్ని బిజినెస్గా మార్చడం ఎలా? ప్రతి యువకుల్లో ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. ఎవరికైనా వంట చేయటం, మరొకరికి డిజైన్ చేయటం, ఇంకొకరికి వీడియో ఎడిటింగ్ రావచ్చు. ఆ టాలెంట్కి మార్కెట్లో డిమాండ్ ఉందా అనేది తెలుసుకోవాలి. తర్వాత దాన్ని ఓ సర్వీస్ లేదా ప్రొడక్ట్గా మార్చుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా మన టాలెంట్ని ప్రపంచాన్ని చూపించవచ్చు. చిన్న ఆర్డర్తో మొదలుపెట్టి అనుభవం పెంచుకోవచ్చు. టాలెంట్తో పాటు మార్కెటింగ్, కమ్యూనికేషన్ కూడా నేర్చుకోవాలి. మనకి ఇష్టమైన పని మనకు ఆదాయం ఇచ్చే పనిగా మారితే అది అసలైన విజయం అంట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. స్టార్టప్కి డబ్బు ముఖ్యమా, ఐడియా ముఖ్యమా? స్టార్టప్ మొదలు పెట్టడానికి డబ్బు అవసరమే, కానీ డబ్బు మాత్రమే ఉంటే మంచి స్టార్టప్ తయారవదు. కస్టమర్కి ఉపయోగపడే మంచి ఐడియా ఇవ్వాలి. ఆ ఐడియాను అమలు చేసే టీమ్ ప్లాన్ కూడా చాలా ముఖ్యం. డబ్బు ఉన్నా మార్కెట్ అవసరం లేని ప్రొడక్ట్ అయితే విజయం కష్టం. అదే మంచి ఐడియాని చిన్న స్థాయిలో పరీక్షించి పెంచుకోవచ్చు. కాబట్టి డబ్బు కంటే ముందు విలువని సృష్టించే ఆలోచన అవసరం. డబ్బు స్టార్టప్ను మొదలు పెట్టవచ్చు, కానీ మంచి ఐడియానే దాన్ని నిలబెడుతుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. స్టార్టప్కి డబ్బు ముఖ్యమా, ఐడియా ముఖ్యమా? స్టార్టప్ మొదలు పెట్టడానికి డబ్బే అవసరం, కానీ డబ్బు మాత్రమే ఉంటే మంచి స్టార్టప్ తయారవదు. కస్టమర్కి ఉపయోగపడే మంచి ఐడియా ఉండాలన్నమాట. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు స్టార్టప్ని వదిలేయాలా వద్దా, దీన్ని కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. స్టార్టప్ ప్రయాణంలో ఫెయిల్యూర్ రావటం అసాధారణం కాదు. మొదటి ప్రయత్నంలోనే విజయం రావాలని రూలేమి లేదు. ఫెయిల్యూర్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కస్టమర్ల ఫీడ్బ్యాక్ తీసుకుని తప్పులు సరిదిద్దుకోవాలి. అవసరమైతే ఐడియాని మార్చుకోవచ్చు, లేదా కొత్త విధానాన్ని ప్రయత్నించవచ్చు. ప్రతి తప్పు మనకు ఒక కొత్త పాఠం నేర్పుతుంది. అయితే మొండిగా అదే తప్పును మళ్ళీ చేయకుండా నేర్చుకోవడం అవసరం. ఫెయిల్యూర్ అంటే ముగింపు కాదు, సరైన పాఠం నేర్చుకుంటే మరో స్టార్ట్అప్ అవుతుంది. మరి వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: ರೈನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. జస్ని హైదరాబాద్ విన్నారు, డబుల్గా మీటా కూడా టేస్ట్ చేశారు, అలాగే స్టార్ట్అప్ ఇండియాలో ఎలా పెట్టుబడులు పెడితే ఎలా ఉద్యోగ అవకాశాలు చేస్తే ఇలా కూడా వినేశారు. ఇంకా మనకు మిగిలిపోయిందన్న ఒక అవర్, ఆ అవర్లో తాజా ట్యూన్స్ ఉంటాయి. దానికన్నా ముందుగా మీకు తెలుసు కదా, ప్రపంచంలోని వార్తలు వింతలు విశేషాలను కలబోసి అండ్ తెలుగులో వార్తలుగా మీకు ప్రసారం అవుతుంది. అదే సమయం ఆసనం అయిపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వార్తలేంటో, తెలుగు వార్తలేంటో వినేద్దామా? వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకాన్ని ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఆలోచనలను ప్రభావితం చేసే వ్యక్తుల చరిత్ర నేటితరం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో స్పష్టం చేసింది. విపక్షాలు శాంతియుతంగా ఉంటే వెంటనే చర్చ చేపడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రిజర్వ్ రైల్ టికెట్లలో ప్రస్తుతం 89% ఆన్లైన్లోనే బుక్ అవుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రైల్ వన్ యాప్ ద్వారా రిజర్వ్డ్ అన్రిజర్వ్డ్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని, రైలు రద్దయితే రీఫండ్ జమ అవుతుందని లోక్సభకు తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో సివిల్ సప్లైస్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో చర్చించిన అనంతరం కీలక ఆదేశాలిచ్చారు. బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయకుమార్ సిన్హా ఈరోజు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్ తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయ రంగంలో పరస్పర సహకారంపై ఇరువురు మంత్రులు చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని రేపు ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1000 చొప్పున లబ్దిదారులకు ఉచితంగా అధునాతన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ధృవీకరణ పత్రంగా ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీపై 25 జూలై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు అయిన కెటి రామారావు ఈరోజు పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఈ అవర్ ఏంటంటే తాజా ట్యూన్స్ అన్నమాట. తండేల్ సినిమా పేరండి. ఇందులో బుజ్జి తల్లి అనే పాట బాగుంటుంది కదా, అందులో హీరోయిన్ని అలా పిలుస్తూ ఉంటాడు హీరో. నాగ చైతన్య అలాగే సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. తండేల్లోని బుజ్జి తల్లి ప్రేమలో విరహాన్ని, దూరంగా ఉన్న ప్రేమైన వ్యక్తి కోసం ఎదురుచూసే మనసును చాలా అందంగా చెబుతుంది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ చైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీకి పాట మరింత అందాన్ని తీసుకొచ్చింది. సినిమాలోని ప్రధాన భాగాలను విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉడిపి ప్రాంతాల్లో చిత్రీకరించారు. జావేద్ అలీ పాడిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యం అందించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మరి తాజా ట్యూన్స్లో ఇంత మంచి విషయాన్ని చెప్పాను కదా, ఓ మంచి పాట వినేద్దాం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: 105.9.
1: History,
2: Art,
1: Literature,
3: Tourism,
2: Cinema,
1: Culture,
3: all woven together in one vibrant hour.
1: Telanganam,
2: the voice of our home state.
4: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. కోర్టు సినిమా వచ్చేసింది. ప్రతి సినిమాలో ఒక కోర్టు సీన్ ఉంటుంది, ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో లేదంటే పొలిటీషియన్ మధ్యలో ఏదో ఒక కేసు క్రమం అవుతుండే ఉంటుంది కదా. అయితే ఆ నేపథ్యంలో ఒక ప్రేమ జంటని ఇలా ఏర్పాటు చేశారన్నమాట. ఇందులో రోషే అండ్ శ్రీదేవి అప్పల జంటపై వీళ్ళ కాంబినేషన్లో ప్రేమలో పాట చిన్న వయసులో మొదలయ్యి అమాయకమైన ప్రేమ, ఒకరినొకరు తెలుసుకోవాలన్న ఆసక్తిని చాలా మృదువుగా చూపిస్తుంది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన కోర్టు స్టేట్ వర్సెస్ ఏ నోబడీలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి అప్పల కీలక పాత్రలో కనిపిస్తారు. కథ విశాఖపట్నం నేపథ్యంలో సాగుతుంది. చిత్రీకరణకు సంబంధించిన పూర్తి లొకేషన్ అన్నీ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో చేసిందనమాట. అనురాగ్ కులకర్ణి, సమీర భరద్వాజ్ పాడిన ఈ పాటకి పూర్ణచారి సాహిత్యం, విజయ్ బుల్ఘానిన్ సంగీతం అందించారనమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. నెక్స్ట్ తాజా ట్యూన్స్లో అరుగు మీద అంటూ గుర్తుపట్టండి సినిమా పేరేంటో. రోషిణి అండ్ జేకేవి పాడిన పాట మీకోసం వచ్చేస్తుంది, వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9. నేనే మీ వేణుతో వింటున్నారు ఈ సమయంలో.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నెక్స్ట్ డాక్ మహారాజ్. మీకు అందుకే టైటిల్ చూడగానే మీకు అర్థమైపోతుంది సినిమా ఏంటో పాట ఏంటో. ఇందులో చిన్ని అని, దబిడి దిబిడి అని ఇలా రకరకాల పాటలు ఉన్నాయి. బాలకృష్ణ ప్రజ్ఞా జైష్వాల్పై చిత్రీకరించిన చిన్ని పాటలో ప్రేమను చాలా హుషారుగా సరదాగా వ్యక్తం చేసే భావం కనిపిస్తుంది. బాబీ కొల్లి దర్శకత్వం వచ్చిన డాకు మహారాజుల్లో బాలకృష్ణతో పాటు ప్రజ్ఞ జైష్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ, సాది స్టూడియోస్తో పాటు ఊటీ, జైపూర్ ప్రాంతాల షూటింగ్ జరిగింది. విశాల్ మిశ్రా పాడిన చిన్నికి అనంత శ్రీరామ్ సాహిత్యం తమను సంగీతం అందించారు. కానీ మనం ఇప్పుడు దబిడి దిబిడి అని బాలకృష్ణ గారి ఊత పదం ఒక సినిమాలో కదా, అదే పాటని ఇందులో తమన్, ఎస్ అండ్ వాగ్దేవి కలిసి పాడిన పాట, అదే పాట మనం ఇప్పుడు వినేద్దాం.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. దే కాల్ హిమ్ ఓజీ ఫైర్ స్టార్మ, పవన్ కళ్యాణ్ నటించిన దే కాల్ హిమ్ ఓజీలోని ఫైర్ స్ట్రోమ్ పాట ప్రేమను పాట కాదు, ఓజెస్ గంభీర్ పాత్రలోని పవర్, గ్యాంగ్స్టర్ యాటిట్యూడ్ ఫైరీ ఎనర్జీని చూపించే థీమ్ సాంగ్. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, ప్రియాంక, అరుళ్, మోహన్, ఇమ్రాన్, అశ్మి, ప్రకాష్ రావత్ తదితరులు నటించారు. ముంబై, పూణే, హైదరాబాద్ ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ జరిగింది. తమన్, ఎస్టీఆర్, రాజకుమారి, దీపక్ బ్లూ పాడిన ఈ పాటకి రాజకుమారి, విశ్వవేమూరి, శ్రీనివాస మౌళి అద్వితీయ ఉజ్వల సాహిత్యం అందించారన్నమాట. అలాగే కింగ్డమ్ అంటే హృదయం లోపల అనే విజయ్ దేవరకొండ, బాగ్షి, బోర్సే జంటగా కనిపించే హృదయం లోపల పాటలో ప్రేమను బయటికి చెప్పలేని మనసులోని భావాల్ని చాలా అందంగా చూపించారు. గౌతమ్ తిన్న సూర్య దర్శకత్వం వహించిన కింగ్డమ్, విజయ్, దేవరకొండ, బాగ్షి, బోర్సే ప్రధాన పాత్రలు నటించారు. హైదరాబాద్, విశాఖపట్నం, కేరళ, శ్రీలంక ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించారు. అనిరుద్ధ్, రవిచందర్, అనుమిత, నదేశన్ పాడిన ఈ పాటకి కృష్ణకా సాహిత్యం, అనిరుద్ధ్ సంగీతం అందించారు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో లైఫ్ రంగులమయం. ఈ వారం ఈ స్పెషల్ నడిచిపోయింది కదా, మరో వారం మరో స్పెషల్ వచ్చేస్తుంది. రేపటి రోజున మరేం జరుగుతుంది, ఎల్లుండి రోజున ఇంకోటి జరుగుతుంది, అండ్ సాయంత్రం ఇంకేం జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా మీకు తెలిసిపోతూనే ఉంటాయి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో లైఫ్ రంగులమయం. మీ దగ్గర నేను సెలవు తీసుకున్న ఈ సమయంలో వింటూ ఉండండి. బాయ్.

ఇప్పుడు తదుపరి కార్యక్రమం. ఇది మన చట్టం. సైబర్ నేరాల గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. పార్ట్ 1 ఇప్పుడు విందాం.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాలు. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అడ్వకేట్ గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం పెరుగుతున్న ఆధునిక యుగంలో సోషల్ మీడియా కానీ సెల్ ఫోన్ కానీ నిత్య జీవితంలో ఒక భాగం
1: అయిపోయాయి.
0: ఇందులో చాలామంది గమనిస్తుంటాము సైబర్ నేరాల బారిన పడి డబ్బు పోగొట్టుకున్నారని, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారని, సమస్యల్లో ఇరికి కేసుల్లో ఇరిగిపోతున్నారని వింటూ ఉంటాం. సో ఈ సైబర్ నేరగాళ్ళు ఏ రకంగా అయితే జనాలని ఉచ్చులో పడేసి ట్రాప్ చేస్తుంటారు, వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియజేసే ముందు, సైబర్ నేరాలంటే ఏ రకంగా ఉంటాయి, అది ఎలా చేస్తారు, వీళ్ళ మోడస్ ఆపరేండి ఏంటి?
1: సైబర్ నేరాలు అనేవి చాలా విధాలుగా ఉంటాయి సార్. ఏ క్రైమ్ అయినా సరే ఓకే, ఒక డిజిటల్ మీడియం, ఒక ఎలక్ట్రానిక్ మీడియం ద్వారా చేసేది సైబర్ క్రైమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలా ఈరోజు మన ఇంట్లో వారు మన చేతుల్లో ఈ టైం లోపల ఎన్నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. సెల్ ఫోన్ ఉంటుంది, సీసీటీవీ కెమెరా, కంప్యూటర్, ట్యాబ్లెట్ ఇలాంటివి. అవి ఉపయోగించే ముందు మనము సైబర్ హైజీన్ అనేది ఒకటి తప్పకుండా పిల్లలకు కానీ మనం నేర్చుకోవాల్సిన మినిమం క్వాలిఫికేషన్. అది కొన్ని తెలిసి చేసే తప్పులు, కొన్ని తెలియకుండా చేసే తప్పుల వల్లనే సైబర్ క్రైమ్స్ అనేవి అవుతుంటాయి. రెండోది, దీంట్లోపల కొంతమంది గ్రీడ్కి పాలవుతారు. ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఇలాంటి గ్రీడ్ని చూపించేసి వాళ్ళు దాన్ని సైకాలజికల్ మానిపులేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.
0: జీవితంలో ఆశ ఉండడం కరెక్టే కానీ దురాశ దుఃఖమునకు చేటు అన్నారు.
1: కరెక్ట్ సార్. అంటే దురాశ కూడా ఎలా అంటే, నేను అస్సలు పని చెయ్యను, బట్ ఇన్వెస్ట్మెంట్ లోపల ఎలా అంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి మీకు చూపిస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది చూపించేది వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ జనరల్గా ఒక స్టేట్మెంట్ పంపిస్తారు. మీరు 5,000 ఇన్వెస్ట్ చేశారు, 4 రోజులకు 20,000 అయింది, 15,000 అయింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చూపిస్తారు. కానీ అది ఎప్పుడు మిమ్మల్ని డ్రా చేయనివ్వరు. సో ఇది ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు డ్రా చేయనిస్తున్నారా లేదా అని చెప్పేసి.
0: అంటే ఏదైనా మీరు ఆన్లైన్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు మీ డబ్బుని డ్రా చేసుకునే పరిస్థితిలో ఉన్నారా, ఆ లాభాలు ఏదైతే చూపిస్తున్నారో
1: అది మీరు విత్డ్రా చేసుకునే పరిస్థితిలో ఉన్నారా లేదా అని చెప్పేసి. అంటే మనం బ్యాంక్ లోపల కొన్ని డబ్బులు వేసామనుకోండి, 10,000 వేస్తే ఆ 10,000 తీసుకోవడానికి మీకు ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలాంటి స్కామ్స్ల లోపల వాళ్ళు చేయగానే స్టేట్మెంట్ పంపిస్తుంటారు, మీ అమౌంట్ 5,000 నుంచి 20,000 అయింది, 50,000 అయింది అని చెప్పేసి, ఇంత ప్రాఫిట్ లోపల ఉంది అని చెప్పేసి. కానీ ఆ డబ్బుల్ని ఎప్పుడు వాళ్ళు విత్డ్రా చేయనివ్వరు, ఇంక్లూడింగ్ మీ సొంత డబ్బుల్ని. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన 5,000 10,000 ఉంటుంది, దాన్ని విత్డ్రా చేయనివ్వరు. అది మీకు ఫస్ట్ ట్రిగ్గర్ కావాలి ఆలోచించడానికి.

ఓకే, మిగతా డబ్బులు మీరు ప్రాఫిట్ లోపల ఏం చేసింది, లేకపోయినా పర్లేదు, కానీ మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఫస్ట్ రిటర్న్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. అది కూడా ఇవ్వట్లేదు అనుకుంటే అది మీరు ఫస్ట్ కాషియస్గా మీరు చూసి దాన్ని ముందు ఇన్వెస్ట్ చేయాలా లేదా, లేకుంటే ఇమీడియట్గా సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయాలా అనేది మీ ఇంటెన్షన్ లోపల ఉంది అనుకుంటే, మీ ఇన్వెస్టెడ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది మినిమల్ లాస్ తోటి మీరు బయటపడగలుగుతారు. ఇలాంటి క్రిమినల్స్కి మీరు ఒక గుణపాఠం లాగా అవుతుంది. అది వెళ్ళేసి మీరు టైంకి చేశారనుకోండి, నేను ఎంతోమంది క్లయింట్స్ని చూశాను.

0: ఇప్పుడు 10,000 రిటర్న్ వస్తుంది అని చెప్పేసి ఇంకొక నెల తర్వాత ఇంకొక 50,000 లక్షల లోపల అలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇది ఒక 4 మంత్స్ 6 మంత్స్ పీరియడ్కి ఒక క్షణం లోపల డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునే పద్ధతులు ఉన్నాయి ఈరోజు. ఎన్ఈఎఫ్టీ కానీ ఆర్టీజీఎస్ యూపీఐలో అయితే చేతిలోనే ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ల లోపల మీ డబ్బులు క్షణాల లోపల చేతులు మారిపోతాయి. మీరు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారు, బట్ మీరు ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ వెళ్లే లోపే మీ డబ్బులు 4 మంది చేతుల లోపల మారిపోతుంటుంది. సో ఆ ఇన్వెస్టిగేషన్కి ఒక ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. అక్కడ ఇంతకుముందు మనం గోల్డెన్ పీరియడ్ అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళం కొన్ని సంవత్సరాల కింద, మనం ప్రీ కరోనా అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ గోల్డెన్ పీరియడ్ 1 డే వరకు ఉండేది, దాని తర్వాత అది తగ్గేసి 4 అవర్స్ అయింది. ఇప్పుడు సెకండ్స్ అంటే మీరు రియలైజ్ అయ్యేంత లోపు మీతో ఒక సైబర్ క్రైమ్ అయ్యింది అని చెప్పేసి అప్పటికే అది 2-3 బ్యాంకులు చేయి దాటిపోతుంది. సో దాన్ని రికవర్ చేసుకోవడం అనేది చాలా కష్టము. ఈవెన్ లా ఎన్ఫోర్స్మెంట్కి కూడా వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాడుతున్నారు అండ్ దే ఆర్ ఎంపవర్డ్ టు డూ ఇట్. కానీ ఒకసారి అది బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ వచ్చేది ఇబ్బందులు ఏంటంటే డబ్బులు రికవర్ చేయడం అనేది చాలా ఇబ్బందికరం. నేను చూసే కేసెస్ లోపల 2-3 అకౌంట్స్కి మారిపోతుంది. ఒక అమౌంట్ ఎగ్జాంపుల్ 100,000 రూపాయలు ఉందనుకోండి, 3-4 డిఫరెంట్ అకౌంట్స్కి జంప్ అవుతూ ఉంటుంది. దాన్ని L1, L2, L3, Level 1, Level 2, Level 3 అకౌంట్స్ అని చెప్పేసి అంటారు. Level 3 అకౌంట్కి వెళ్ళేంత వరకు డబ్బులు విత్డ్రా అవుతున్నాయి అక్కడ. సో విత్డ్రా అయిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరు విత్డ్రా చేస్తున్నారు అని చెప్పేసి ఫిజికల్గా పోలీస్ అక్కడికి వెళ్ళి వెరిఫై చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే జూరిస్డిక్షనల్ ఇష్యూస్ అనేవి పోలీస్ వాళ్ళకు అందరికీ వర్తిస్తాయి,
1: కాంప్లికేట్ అవుతుంది,
0: అది చాలా కాంప్లికేట్ అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్గా ఇబ్బందులు అనేది డబ్బులు రికవర్ లోపల ఇబ్బందులు అనేది మెయిన్గా ఇక్కడే అవుతుంది.
1: అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి సైబర్ నేరాలు బారిన పడకుండా చూసుకోవడమే ద బెస్ట్ వే.
0: తప్పకుండా సార్, అవేర్నెస్ అన్నిటికంటే ముఖ్యము. అవేర్నెస్ 2 రకాలుగా ఉంటాయి సార్. ఒకటి జనరల్ అవేర్నెస్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది సింపుల్గా ఒకటి, లేదు అనుకుంటే ఎలాంటి వాటిని క్లిక్ చేయాలి, క్లిక్ చేయకూడదు, ఎలాంటి వెబ్సైట్స్ని మనం ఓపెన్ చేయాలి లేదు, ఇదంతా ఒకటి. సెకండ్ థింగ్, ప్రొఫెషనల్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా కావాల్సిన అవేర్నెస్ ఏంటంటే రెగ్యులర్గా కొత్త అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం చేస్తున్న ఈ ప్రోగ్రామ్ లోపల కూడా ఎన్నో సైబర్ ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, అవన్నీ హై లెవెల్ సైబర్ ఇన్సిడెంట్స్. ఇవన్నీ తెలుసుకోవడం అనేది మన వల్ల కాని విషయాలు ఇలాంటివి. సో ఇలాంటివి కూడా మనం రెగ్యులర్గా అప్డేట్ చేసుకోవాలి.
1: కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.
0: ఎస్,
1: మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా గోల్డెన్ పీరియడ్ ఒక 1 డేలో కనుక మనం కంప్లైంట్ చేస్తే కొద్దో గొప్ప బ్యాంక్ ట్రాన్సాక్షన్లపైన ఇన్వెస్టిగేషన్ చేసి అమౌంట్ ఫర్దర్ ట్రాన్స్ఫర్ కాకుండా ఆపే ప్రయత్నం అని ఉండేది. బట్ ప్రస్తుతం ఉంది పెరుగుతున్న డిజిటలైజేషన్, మానిటరీ ట్రాన్స్ఫర్స్ మెథడ్స్ వల్ల క్షణాల్లో డబ్బులు చేయి మారిపోతుంది. అది ఎక్కడ పోతుందో దాన్ని రికవర్ చేయడం కూడా చాలా కష్టతరం అవుతుంది. ఇలా కాకుండా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్సే కాకుండా సైబర్ క్రైమ్స్లో ఇంకేమైనా అంటే హ్యాకింగ్ లాంటివి ఇంకేమైనా ఉన్నాయా
0: సార్? సైబర్ క్రైమ్స్ లోపల చాలా రకాలుగా ఉంటాయి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అనుకుంటే మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఈ మధ్య లోపల వాటిలోపల మాల్వేర్ని ఇన్స్టాల్ చేసి పంపించే ఎస్ఎంఎస్ అంటే వైరల్ అయ్యే మెసేజెస్ ఉన్నాయనుకోండి, మనం చూడడానికి అదొక సింపుల్ కామెడీ క్లిప్ లాగా అనిపిస్తుంది. సో దాని లోపల మాల్వేర్ ఇన్స్టాల్ చేసి పంపించడము, లేదు అనుకుంటే గవర్నమెంట్ పేరు పైన మనము చూసేసి వాళ్ళది సమ్ సర్క్యులర్ ఉంది, జియో వచ్చింది అని చెప్పేసి ఫ్రాడ్గా పంపించడము. రీసెంట్గా నేను పర్సనల్గా చూసిన దాంట్లోపల ట్రాన్స్పోర్ట్ చలాన్ చెక్ చేసుకోవడానికి యాప్స్ పంపిస్తున్నారు, ఏపీకే యాప్స్ అని చెప్పేసి ఎక్స్టెన్షన్ ఉంటుంది వాటికి. ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల లోపల ఫోన్ హ్యాక్ అయిపోతుంది. ఆ ఫోన్ హ్యాక్ అవ్వగానే మనకు మాల్వేర్ బట్టి దాంట్లోపల చాలా వెరైటీస్ ఉన్నాయి. కొన్ని కొన్నిట్ల లోపల మాల్వేర్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే మన గ్రూప్ లోపల వాట్సాప్ గ్రూప్లో ఉన్న అందరికీ మెసేజ్లు పోతాయి, నేను కొద్దిగా ఇబ్బందిలో ఉన్నాను, స్టక్ అయి ఉన్నాను ఇక్కడ, అర్జెంటుగా 8,000 అవసరం ఉంది, 10,000 అవసరం ఉంది అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. సో నేను రిటర్న్ పంపించేస్తాను అని చెప్పేసి. అంటే అది అఫీషియల్ పర్సనల్ అకౌంటే హ్యాక్ అయినప్పుడు అక్కడ నుంచి మెసేజెస్ పోతూ ఉంటాయి, అది రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకా కొన్ని మాల్వేర్స్ల లోపల మన ఓటీపీస్ని అది తీసుకునే వాళ్లకు డెలివరీ చేసే బ్యాక్ ఎండ్ సిస్టమ్ కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓటీపీస్ జనరల్గా 4 డిజిట్ 6 డిజిట్ కానీ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఇలాంటి మెసేజ్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి అది వాళ్ళ దగ్గరికి రిటర్న్ వెళ్తుంది. సో మనకు తెలియకుండా ఆటోమేటిక్గా మెసేజెస్ని ఎవరైతే మాల్వేర్ డెలివరీ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ఇలాంటివి చాలా సాఫిస్టికేటెడ్వి. ప్రత్యామ్నాయం ఏంటి అంటే ఈ విషయం మనకు తెలియగానే ఫోన్ని మనం ఏరోప్లేన్ మోడ్ లోపల పెట్టేసి సిమ్ కార్డ్ తీసేసి సపరేట్ ఫోన్ యూజ్ చేసుకోవడము, ఆ ఫోన్ని టోటల్గా రీసెట్ చేసేసి కరెక్ట్గా మళ్ళీ ఆండ్రాయిడ్ వర్షన్ మనకు ఉన్నాయా లేదా చూసుకోవడం అనేది. సో ఇదంతా జరగడానికి

0: కర్నాలుకి మెయిన్గా రెండు మూడు విషయాలేండి. మనము ఎలాంటి వెబ్సైట్స్ని ఇచ్చేస్తున్నాము అనేది ఒకటి. సెకండ్ థింగ్, మన ఫోన్ కానీ ట్యాబ్లెట్ కంప్యూటర్ని కానీ రెగ్యులర్గా మనం అప్డేట్ చేసుకోవాలి. దానివల్ల లోపల మ్యాక్సిమం ఏవైతే వల్నరబిలిటీస్ సాఫ్ట్వేర్ సిస్టమ్ లోపల ఉంటాయో, ఆపరేటింగ్ సిస్టమ్ లోపల, అవన్నీ తగ్గుతాయి దాంట్లో. థర్డ్ థింగ్ మనము ఏంటంటే, ఎవరన్నా పంపించిన మెసేజెస్ని మనం మన కామన్ సెన్స్ ఉపయోగించకుండా ఇన్స్టాల్ చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ చేయకూడదు. సో ఇవన్నిట్ల లోపల నేను చెప్తున్నట్టు కామన్ సెన్స్, మినిమల్ సైబర్ అవేర్నెస్ ఉందనుకోండి, 80-90% విషయాలన్నీ తగ్గుతాయి.
1: అడ్వకేట్ అనంత్ గారు, సామాన్యంగా ఈ వల్నరబుల్ సెక్షన్స్ ఎలా ఉంటాయంటే, గృహిణులు అంటే పెద్దగా లిటరసీ లేని వాళ్ళు, అంటే 10th ఇంటర్మీడియట్ చదువుకొని ఉంటారు, అలాగే వ్యవసాయదారులు, ఇంట్లో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకొని జీవనంగా సాగించే వాళ్ళు, వీళ్ళు కూడా ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీలో 4 డబ్బులు పెట్టేసి ఈఎంఐలో తీసేసుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ వస్తుంది అని అనుకుంటుంటారు. గతంలో ఉండే బటన్ల ఫోన్లలో ఇంత సమస్య వచ్చేది కాదు, కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్కి లింక్ అయిపోయి ఏ సైట్స్ని ఆశపడి చూసినా, ఏ సైట్స్ని మమ్మల్ని డైరెక్ట్ చేసినా, ఈ ముఖ్యంగా మీరన్నా ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేయగానే ఫోను, అకౌంటు, డీటెయిల్స్, ఫోటోస్ అన్నీ హ్యాక్ అయిపోతున్నాయి. కొంతమందిని బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు కూడా కనబడుతున్నాయి.
0: అవును సార్,
1: అది ఎలా ఉంటుందంటారు
0: సార్? అందుకే ముందు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఫోన్ సేల్స్ అనేది విచ్చలవిడిగా పెరిగిపోయింది సార్. ఎందుకంటే అన్ని కూడా ఆన్లైన్ మోడ్ లోపల ఎడ్యుకేషన్ కావడం, కానీ దాన్ని ఒక శానిటైజ్డ్ వే లోపల చేయాలి అని చెప్పేసి ఇంతవరకు ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో మనము ఇప్పుడు మన ఇంట్లోపల చాలా మంది ఫ్యామిలీస్ల లోపల పిల్లలు ఉంటారు, వాళ్ళ కిచెన్లోకి వచ్చినప్పుడు తల్లులు చెప్తారు ఇది కత్తి కట్ అవుతుంది, వద్దు ముట్టుకోవద్దు, గిన్నెలు వేడిగా ఉంటాయి ముట్టుకోవద్దు అని చెప్పేసి. కానీ ఫోన్ ఇచ్చే ముందు ఎవరు ఇలాంటి జాగ్రత్తలు చెప్పారు?
1: చూస్తే ఆ ఫోన్ ఇచ్చే అన్నం తినబెడుతుంటారండి.
0: మీరు చెప్తుంది కరెక్ట్. దానివల్ల లోపల మెంటల్ హెల్త్ ఇష్యూస్ ప్లస్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్, ఎస్పెషల్గా నెక్, స్పైన్, ఫింగర్స్, ఐస్, ఓకే, ఐ డ్రైనెస్, ఇవన్నీ బేసిక్గా స్టార్ట్ అయ్యే డిఫార్మాలిటీస్ పిల్లల లోపల కంపల్సరీగా జరుగుతుంది. సో మనం ఈ జాగ్రత్తలు చెప్పకుండా ఎప్పుడైతే చేస్తున్నామో దానివల్ల సమస్యలు ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతున్నాయి.
1: ముఖ్యంగా కొన్ని విషయాలు గమనిస్తుంటాము అనంతకృష్ణ గారు, అడాల్సెన్స్లోకి వచ్చే యువత వాళ్ళకి విపరీతమైన అంటే కొన్ని రకరకాల సైట్స్ వాళ్ళని ఆకర్షితులను చేస్తూ అందులో మీరు డబ్బులు పెడితే మీకు ఇలా మాట్లాడతారు, డబ్బులు పెడితే ఈ వస్తువులు వస్తాయి, మీరు ఇలా కావచ్చు అని కొంచెం వాళ్ళని లోపల ఒక ప్రేరేపణ కలిగించి వాళ్ళతో ఆ సైట్స్ని విజిట్ చేసే విధంగా చేస్తుంటారు. వాటి పట్ల ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి
0: సార్? ఫస్ట్ థింగ్, స్కూల్ లోపల డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ లాగా పెట్టి దానికి మార్కులు ఇచ్చి పాస్ చేయడానికి ఉండాలి. ఫ్యామిలీ లోపల ఫోన్ వాడడం తగ్గించారనుకోండి, పిల్లలు ఉన్నప్పుడు ఫోన్ అవాయిడ్ చేయండి, మీరు కూడాను మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మీరు చెప్పినట్టు ఇంకొక విషయము ఏంటంటే సార్, ఈ ఫోన్ హ్యాక్ అయినప్పుడు ఎన్నోసార్లు మన కెమెరా, మన వాయిస్ ఆటోమేటిక్గా హ్యాక్ చేసిన వాళ్ళు దాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. సో ఇలాంటి ఫోన్ని మనం మీరు బెడ్రూమ్లోకి, వాష్రూమ్లోకి, ట్రయల్ రూమ్లోకి తీసుకుని వెళ్ళారనుకోండి, అక్కడ కూడా రికార్డింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మీ ప్రైవసీకి అది ఒక ఉల్లంఘన లాగా అవుతుంది. బట్ ఇది వాలంటరీగా మీరు చేస్తున్నారు కాబట్టి దానికి యాక్షన్ ఎలా తీసుకోగలుగుతారు అనేది పెద్ద క్వశ్చన్. సెకండ్ థింగ్, ఇలాంటి వాటిని మనం ముందు తీసుకుని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తే కూడా బికాస్ ఆఫ్ ద టెక్నాలజికల్ ఇష్యూస్ వల్ల అండ్ అది ఎక్కడి నుంచి ఫోన్ హ్యాక్ అవుతుంది తెలియకపోవడం వల్ల అలాంటి ఇన్వెస్టిగేషన్స్ దూరం వెళ్ళడం అనేది చాలా కష్టం. సో ఏది ఉన్నా కూడా డిజిటల్ హైజీన్ అనేది మనం స్కూల్ లోపల స్టార్ట్ చేసి, ఓకే, మనం పర్సనల్గా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ముఖ్యం సార్. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మనము ఎలాంటి స్టాండర్డ్స్ యూజ్ చేస్తున్నామో అలాంటిదే వాళ్ళకు పెట్టడం వల్ల పర్సనల్గా యూజ్ చేయాలి, ఆఫీస్ లోపల అలానే యూజ్ చేయాలి, ఓకే, చేయడం వల్ల లోపల ఇలాంటి సమస్యలు అనేది ఒక అంతవరకు ఒక పెద్ద మోతాదున దాన్ని తగ్గించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి.
1: సో ముఖ్యంగా శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాల్సిన అన్ని జాగ్రత్తలు, డిజిటల్ హైజీను, ఫోన్ పట్ల తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కారణం చేత మనం కానీ, మన పిల్లలు కానీ, మన స్నేహితులు కానీ సైబర్ క్రైమ్ బారిన పడినట్టు తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. దాన్ని ప్రాపర్గా పర్స్యూ చేయడం వల్ల మీకు మీరే మెయిల్ చేసుకోవడమే కాకుండా సమాజానికి కూడా హితం చేసిన వారు అవుతారు.
0: తప్పకుండా.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ అనంతకృష్ణ గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

ఇప్పటి వరకు ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాల గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం విన్నారు పార్ట్ 1. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ರೇನ್ಬೋ 101.9. ಹಾಯ್, ಹಲೋ, ನಮಸ್ತೆ, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್. ಮೀರು ಇಂಟರ್ನ್ಯಾರು ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾಹೆರ್ಟ್ಜ್. ಜೆನ್ ಜೀ ವಿತ್ ಮೀ ಆರ್ ಜೇ ಚಂದನ. ರೈನ್ಬೋతో జీవితం రంగులమయం. వచ్చేసానండి మంచి మంచి కబుర్లతో మన జెన్ జీస్ కోసం. ఒక ఏంటి, ఏం చేస్తే మన కన్ఫ్యూజన్స్ తగ్గుతాయి, ఏంటి, అన్నిటికీ సొల్యూషన్స్తో రెడీగా ఉన్నాను, మన కష్టాలకి విడుదల అలాంటి సొల్యూషన్స్తో ఖచ్చితంగా రెడీగా ఉన్నాను. ఈరోజు అంత మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు వచ్చేసాను. సో చాలా మాట్లాడేసుకుందాం. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9. ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ అండ్ జీ విత్ మీ ఆర్జే చందన, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్ ఫ్రెండ్స్, జెన్జీస్కి ఒక స్ట్రేంజ్ ప్రాబ్లం ఉంది తెలుసా? మన దగ్గర ఆప్షన్స్ చాలా ఉన్నాయి, కానీ డెసిషన్ తీసుకోవడం మాత్రం చాలా డిఫికల్ట్ అయిపోయింది. ఏ కెరీర్ చూస్ చేసుకోవాలి, ఏ కోర్స్ చేయాలి, ఏ సిటీలో సెటిల్ అవ్వాలి, ఫ్రీలాన్సింగ్ చేయాలా, జాబ్ చేయాలా, బిజినెస్ స్టార్ట్ చేయాలా. ఇంకా సోషల్ మీడియాలో చూస్తే మన ఏజ్ వాళ్ళంతా ఆల్రెడీ లైఫ్ సెట్ చేసుకున్నట్టు కనిపిస్తారు. ఒకరు స్టార్టప్ స్టార్ట్ చేస్తారు, ఇంకొకరేమో అబ్రాడ్ వెళ్ళిపోయారు, మరొకరు కంటెంట్ క్రియేటర్ అయిపోయారు. మనమేమో నేను అసలు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఫ్రెండ్స్, ప్రతి ఆప్షన్ని ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఒకటి చూస్ చేసుకొని జస్ట్ కొంతకాలం జెన్యున్గా ట్రై చేయండి. అది వర్క్ కాకపోతే చేంజ్ చేయొచ్చు, ఏముంది? కెరీర్ అంటే ఒకే ట్రైన్కి చివరి స్టేషన్ వరకు వెళ్ళడం కాదు కదా. జస్ట్ రూట్ మార్చుకోవచ్చు, ఇది కాకపోతే ఇంకొకటి ట్రై చేయడంలో తప్పలేదు కదా. సో ఒకరిని చూసి అబ్బా వాళ్ళ లైఫే బాగుంది అని అనుకోకుండా జస్ట్ ఒక 30 డేస్ పక్కాగా పెట్టుకొని దాన్ని ట్రై చేసి చూడండి. అది వర్కౌట్ అవ్వకపోతే మనకు అర్థమవుతుంది కదా, సో వీఆర్ నాట్ మెంట్ ఫర్ దిస్ అని, అప్పుడు వీ కెన్ చేంజ్ అవర్ రూట్. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ అండ్ జీ విత్ మీ ఆర్జే చందన, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల.

0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: దింటికి పప్ప దిగిడి దింటికి పప్ప దింటికి పప్ప దిగిడి దింటికి పప్ప.

0: బ్రదర్ అప్పమ్మా ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా కడుపు నిండిపోయింది బంగారా.

0: భారతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: FM Rainbow 101.9.
2: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. జెన్జీలో ఇంకో ఫన్నీ థింగ్ ఉంది ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఎస్థెటిక్. స్టడీ టేబుల్ ఎస్థెటిక్, కాఫీ కప్ ఎస్థెటిక్, రూమ్ ఎస్థెటిక్గా ఉండాలి. కొన్నిసార్లు మనం పని చేయడం కంటే మన పని ఫోటోలో ఎలా కనిపిస్తుంది అనేది ఎక్కువగా థింక్ చేస్తున్నాం. ఒక కొత్త నోట్బుక్ ఉన్నాం, ముందు దానిలో ఏం రాయాలి అనేది కాదు, ఏ పెన్తో రాస్తే ఆస్థెటిక్గా ఉంటుంది అని ఆలోచిస్తాం. జిమ్ బ్యాగ్, ఫిట్నెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ముందు ఒక వర్కౌట్ డ్రెస్, వాటర్ బాటిల్, జిమ్ బ్యాగ్ అన్నీ రెడీ. వర్కౌట్ మాత్రం మండే నుంచి. యాక్చువల్గా ఫ్రెండ్స్, ఎస్థెటిక్స్ ఫన్నీగా అనిపించవచ్చు కానీ లైఫ్ పర్ఫెక్ట్గా కనిపించాల్సిన అవసరం అంతగానో అవసరం లేదనిపిస్తుంది నాకు. మెస్సీగా ఉన్న డెస్క్ దగ్గర కూడా చదువుకోవచ్చు. ఎస్, అన్నీ ఎస్థెటిక్గా పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎస్, దట్స్ ట్రూ. నార్మల్ కప్లో తాగినా కూడా కాఫీ టేస్ట్ అలాగే ఉంటుంది. సింపుల్ లైఫ్ని లీడ్ చేయడం కూడా నార్మలే. అన్నీ ఎస్థెటిక్గా మన లైఫ్ కూడా ఎస్థెటిక్ లైఫ్ని మనం లీడ్ చేయాల్సిన అవసరం లేదేమో. దాని వెనకాల పడి ఒరిజినల్గా మనం చేయాల్సినటువంటి పనులని చేయలేకపోతున్నామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో టేక్ కేర్. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: Rainbow 101.9.
4: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Zen Z with me, Ajay Chandana. Rainbow తో మీ జీవితం రంగులమయం. Yes. Zen Zలో ఇంకో ప్రాబ్లం ఉంది. I need a break. అదేంటి? వర్క్ నుంచి బ్రేక్, కాలేజ్ నుంచి బ్రేక్, సోషల్ మీడియా నుంచి బ్రేక్. అన్నిటినుంచి బ్రేక్ కావాలనిపిస్తుంది. కానీ బ్రేక్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాం? ఫోన్ తీసుకుంటాం, రీల్స్ చూస్తాం, మెసేజెస్ చెక్ చేస్తాం, యూట్యూబ్ చూస్తాం. అంటే బ్రెయిన్కి బ్రేక్ ఇవ్వడానికి వెళ్ళి బ్రెయిన్ ఇంకో 100 థింగ్స్ చేసేలా ఇచ్చేస్తాం. ఒక్కసారి రియల్ బ్రేక్ని ట్రై చేయండి సార్. హెడ్ ఫోన్స్ లేకుండా ఒక 10 మినిట్స్ వాక్ చేయడం, ఫోన్ లేకుండా టీ తాగడం ఆర్ మీల్స్ తినడం, టెరెస్ మీద కూర్చోవడం, ఫ్రెండ్స్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడడం, ఏమీ చేయకుండా కొద్దిసేపు ఉండటం, అది నిజమైన బ్రేక్ కావచ్చు అంటున్నారు. ఎందుకంటే స్క్రీన్ చేంజ్ చేయడం బ్రేక్ కాదు, మైండ్కి వర్క్ లేకుండా ఉంటే టైం ఇవ్వడం అసలైన బ్రేక్. సో మనం బ్రేక్ పేరు చెప్పి చేస్తుంది ఏంటంటే టైం వేస్ట్. రియల్ బ్రేక్ ఏంటంటే

అసలు సీరియస్గా మనం ఏం చేయగలం, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకోవడానికి బ్రేక్ తీసుకోవడం, అప్పుడు ఫోకస్ అంతా ఒకే టాస్క్ పైన పెట్టి దాని గురించి ఆలోచించి దాన్ని డెవలప్ చేయడం, దానికోసం బ్రేక్ తీసుకోవడం ఇస్ రియల్ బ్రేక్. అంతేగాని ఫోన్స్ చూడడానికి, రీల్స్ చూడడానికి, ఆర్ఎల్స్ ఏదో ర్యాండమ్గా టైంపాస్ చేయడానికి తీసుకునేది బ్రేక్ కాదు. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz జెన్జీ విత్ మీ అజయ్ చందన, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. జెన్ జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగుల భయం. ఎస్, జెన్ జీకి ఒక ఇంట్రెస్టింగ్ అడ్వాంటేజ్ ఉంది.

జెన్జీకి ఒక ఇంట్రెస్టింగ్ అడ్వాంటేజ్ ఉంది. మన జనరేషన్కి సైడ్ హసిల్ అంటే చాలా ఇంట్రెస్ట్. మెయిన్ జాబ్ ఒకటి, ఫ్రీలాన్సింగ్ ఇంకొకటి, కంటెంట్ క్రియేషన్, ఫోటోగ్రఫీ, ఆన్లైన్ బిజినెస్, కొంతమందికి వీకెండ్స్లో ఇంకో స్కిల్. యాక్చువల్లీ ఇది చాలా యూస్ఫుల్. కానీ చిన్న ప్రాబ్లం, అన్నీ ఒకేసారి స్టార్ట్ చేస్తాం. మండే యూట్యూబ్ ఛానల్, ట్యూస్డే పాడ్కాస్ట్, వెడ్నెస్డే బిజినెస్ ఐడియా, థర్స్డే ఫోటోగ్రఫీ, ఫ్రైడే కొత్త కోర్సే స్టార్ట్ చేసేస్తాం, సాటర్డేకి ఏది కంప్లీట్ అవ్వదు. అందుకే ఫ్రెండ్స్, సైడ్ హసిల్ అనేది సైడ్లో 10 థింగ్స్ చేయడం కాదు, ఒక స్కిల్ని సైడ్లో స్లోగా బిల్డ్ చేయడం. మీకు ఫోటోగ్రఫీ ఇష్టమైతే నెల రోజులు అదే ప్రాక్టీస్ చేయండి. కంటెంట్ క్రియేషన్ ఇష్టమైతే రెగ్యులర్గా క్రియేట్ చేయండి. రిజల్ట్ వెంటనే రాకపోయినా ఓకే, కన్సిస్టెన్సీ బోరింగ్గానే ఉంటుంది, కానీ అదే ఈవెన్చువల్గా రిజల్ట్ని ఇస్తుంది. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz జెన్జీ విత్ మీ ఆజ చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ರೇನ್ಬೋ 101.9. Yes, welcome. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Hello, Rainbow with me, Ajay Chandana. Rainbow తో జీవితం రంగులమయం. ఎస్, మీ మా మనందరి ఫేవరెట్ షోకి వచ్చేసాం. సో మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323003030, 0402323481, 0402970471. ఇంతకీ టాపిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు ఒక్కరోజు ఇన్విజిబుల్ అయితే, ఐ మీన్ మాయమైపోతే ఏం చేస్తారు? సో నాతో షేర్ చేసుకోండి. సో ఇది అన్నమాట సంగతి. ఒక చిన్న సాంగ్ తీసుకొని దెన్ వెల్ టేక్ కాలర్స్. ఎస్, వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: FM Rainbow 101.9.
4: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, మనము ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే, ఒక్కరోజు ఇన్విజిబుల్ అయితే, ఒక్కరోజు మీరు మాయమైపోతే ఏం చేస్తారు అని. సో మీరు నాకు కాల్ చేస్తున్నటువంటి నెంబర్స్ 0402323-0030, 0402323-4821, 0402970-4715. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
5: గుడ్ ఈవినింగ్ మేడం, నాకు కర్నూలు జిల్లా కోడపూర్ నుంచి మేడం నాగెల్ల విశ్వేశ్వరయ్య. బాగున్నారా మేడం?
4: బాగున్నానండి. బాగున్నారా విశ్వేశ్వరయ్య గారు?
5: బాగున్నాను మేడం, మీ దయ అంతా మీరే.
4: మాదే ఉంటుందండి. ఎస్, ఒక్కరోజు మీరు మాయం అయిపోతే ఏం చేస్తారు?
5: ఒక్కరోజు మాయమైతే మేడం, అంతా మంచి చెడ్డ ఇట్లా దుర్మార్గాలు ఉన్న వాళ్ళు అందరూ మంచిగా మార్చాలని నా కోరిక మేడం.
4: వావ్, సూపర్ అండి, సూపర్ సూపర్ సూపర్.
5: మన్నెల్లా మన రాజమండ్రిలో తెలంగాణ అంబాయిని సంపిస్తుంది మేడం, అలాంటి వాళ్ళు మేము పుట్టకుండా చేద్దామని మాయం ఉండాలని కోరుకుంటాం మేడం.
4: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
5: గుడ్ నైట్ మేడం.
4: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి. సారీ, కట్ అయిపోయింది. సో అదన్నమాట సంగతి, ఒక్కరోజు మీరు గనక ఇన్విజిబుల్

0: ఇన్విజిబుల్ అయిపోతే మాయమైపోతే ఏం చేస్తారు అనే దానికి నాతో షేర్ చేసుకోండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: బబ్లు, బబ్లు వరంగల్ నుంచి.
0: బబ్లు గారు చెప్పండి.
1: నేను ఒక ఇన్విజిబుల్
0: అయిపోతే ఏం చేస్తారు ఒక్కరోజు?
1: నేను ఒకవేళ ఇన్విజిబుల్ అయిపోతే నేను ఏమైపోతానంటే ఒక ఒక రోబోట్ లాగా తయారైతే స్పైడర్ మ్యాన్ లాగా ఈ బిల్డింగ్ నుంచి ఒక విన్యాసం అడ్వెంచర్ చేసిస్తాను. అడ్వెంచర్ స్పైడర్ మ్యాన్ లాగా అడ్వెంచర్ చేస్తాను.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి.
1: విన్యాసం చేస్తాను, విన్యాసాలు.
0: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. సో అదన్నమాట సంగతి. ఇంకా మనం కాలర్స్తో మాట్లాడిద్దాం ఒక చిన్న సాంగ్ తర్వాత. వింటూనే ఉన్నది ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో, రెయిన్బో విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు కనుక ఒక్కరోజు ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తారు? మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402970471. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు? యా, చెప్పండి. ఒక్కరోజు ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తారు?
5: నాకు నవ్వు తెప్పిస్తుంది. ఈ టాపిక్ ఎవరు లేదు, దీనికి ఆన్సర్ కొంత చెప్పాలంటే ఆన్సర్ రాదు. మీరు ఇచ్చిన దానికి అయితే, మీరు అన్న దానికి టాపిక్ అయితే, నాకు మనల్ని ఎవరైతే మోసం చేశారో వాళ్ళ ముందుకెళ్ళి అనిపిస్తుంది.
4: ఓకే, ఓకే, ఫైన్, ఫైన్.
5: నాకు అట్ట చేయాలనిపిస్తుంది.
4: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎస్, నెక్స్ట్ కాలర్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
6: గుడ్ ఈవినింగ్ అండి, చందన మేడం గారు. ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి, మెహర్ బాబా జూబ్లీస్ నుంచి మాట్లాడుతున్నానండి.
4: మెహర్ బాబా గారు చెప్పండి.
6: ఇకపోతే అండి, ఒక రోజు మాయమైపోతే అండి, నేను డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో డైరెక్ట్ మాట్లాడుతానండి. ఏటయ్యా స్వామి, అడవులు నరికేస్తున్నారు, ఎంఐ ప్రజలు చెట్లు నరికేస్తున్నారు, ఎల్లినో ప్రభావం అంటున్నారు, వర్షాలు రావట్లేదు, వర్షాలు రాకపోతే నీళ్లు లేకపోతే మేము త్రాగడం ఎలాగ స్వామి, పంటలు పండటం ఎలాగ స్వామి, ఇలా ఇబ్బంది పెడితే ఎలా బ్రతకాలయ్యా స్వామి, అయ్యా స్వామి నీవే దిక్కు మొక్కు, మమ్మల్ని కనికరించు స్వామి అని వేడుకొని వెంటనే తిరిగి వచ్చి అభయం ఇచ్చాక వస్తాను ఆ దేవుడి దగ్గర నుంచి మేడం.
4: సూపర్, సూపర్, సూపర్ బండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
6: థ్యాంక్ యూ మేడం, పోల్చేటి మెహర్ బాబా.
4: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అదన్నమాట సంగతి. సో ఒక మంచి సాంగ్ వినేసి మళ్ళీ మాట్లాడేసేద్దాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
7: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళ్ళల్లో జిగేలు నింపడానికి జిగేలు రాని వచ్చేసింది, ఆడి పాడి అల్లరి చేస్తా అంతే. మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేలు రాని వచ్చేమ్మ నువ్వు.
8: ఎంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
9: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం అని తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
8: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుతున్నాడు అంకే.
9: నువ్వేదో ఇస్తావని జిగేల్ రానే.
8: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
9: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
8: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా.
9: అది

0: Friday at 8 a.m. only on FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9.
2: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Hello Rainbow, with me Ajay Chandana. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో ఈరోజు నేను అడిగిన టాపిక్ ఏంటంటే, మీరు గనక ఒక్కరోజు ఇన్విజిబుల్గా అయితే ఏం చేస్తారు అని. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323003 0402323482104. సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: గుడ్ ఈవినింగ్, నేను రమణయ్య తెలుగు చందన.
2: రమణయ్య గారు గుడ్ ఈవినింగ్.
3: ముందుగా నాగుల దేవత శుభాకాంక్షలు.
2: ఓకే,
3: తర్వాత నైనా నేను ఆ విధంగా అయిపోతే మహిరబాబు గారు చెప్పినట్టు నేను పైకి వెళ్ళిపోయి దేవుని దగ్గరికి పోయి దేశం అంతా సువిచ్ఛంగా ఉండాలా, మొత్తం అకాల వర్షాలు లేకుండా, అకాల మరణాలు లేకుండా, చిన్న చిన్న వయసులోనే దాటించకుండా పూర్తి కాలం పదవి పూర్తిగా 100 ఇయర్స్ లేకుండా 90, 92, 90 ఇయర్స్ అన్నా ఉండేట్టుగా చేసామే. ఎందుకు అనవసరంగా నువ్వు కష్టపడతావు, పుట్టించడం ఎందుకు, తీసుకోవడం ఎందుకు అని మాట్లాడి వస్తామ్మా.
2: ఓకే, సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రమణ గారు. ఎస్, నెక్స్ట్ కాల్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
4: సుగంధ పరిమళాలందించే ఓ చందన, నీకు సంధ్యా వందనం.
2: యా, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
4: మురళి మాట్లాడుతున్నాను, భూమిపై నుంచి.
2: భూమిపై నుంచా?
4: ఎందుకంటే ఇన్విజిబుల్ అన్నారు కదా, అది కాదు, మనకు దేవుడు మంచి రూపాన్ని, మంచి శరీరాన్ని, మంచి ముఖం, ముఖ కవలికను ఇచ్చిన తర్వాత ఇన్విజిబుల్ ఎందుకండి?
2: ఒకవేళ అయితే ఇది స్లాష్ అయితే
4: అవ్వడం వద్దు. కానీ ఇంకోటి ఏంటంటే, మీకు ఇలాంటి ఆలోచన వచ్చిందంటే ఇవర్ సెన్సి ఆర్ మిలీనియం, మీరేంటి?
2: ఏదో ఒకటిలేండి, ఇప్పుడు ఎందుకు అవ్వండి కానీ మీరు ఫస్ట్
4: ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి అంటే కొత్త కొత్త వెబ్ సిరీస్ చూసి ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తే ఏం ఆన్సర్స్ వస్తాయని ఒక కుతూహల, అది గెస్ చేద్దామని.
2: అయితే
4: ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్విజిబుల్ అయిపోయి ఏం చేయగలుగుతాము చందన, కాకపోతే ఎదురుగా వాళ్ళని భయపడి ఇవ్వగలుగుతాము, లేదా ఇంకోటి ఏంటంటే ఇన్విజిబుల్ అయిపోతే మన వాయిస్ ఒకటే వినిపిస్తుంది కానీ మనం పట్టుకోవాలనుకున్న వస్తువుని పట్టుకోలేము, అది జరపాలనుకున్నది జరపలేము, అవునా
2: కదా?
4: మరి అటువంటిప్పుడు ఇంకా ఆ ఇన్విజిబుల్ అనే ఒక థ్రిల్ అనేది ఎక్కడికి ఉంటుంది అసలు? అది
2: అంటే అన్ని టచ్ చేయకుండా కూడా చాలా వరకు మనం చేంజ్ చేయొచ్చు కదా మాటల ద్వారానే. మోస్ట్ ఆఫ్ ది మార్పు వచ్చేది మాటల ద్వారానే. సో
4: అంటున్నాను, ఏమున్నా ఇంకా మాటలతోటే ఏమన్నా ఏం మార్చగలుగుతాం, మనుషుల గుణాలను మార్చగలుగుతాము, మనుషుల్ని ఆపోజిట్ గా ఉన్న అదే విరుద్ధంగా ఉన్న వాళ్ళని ఒక సరైన తోవకు తీసుకురాగలుగుతాం. ఇంకోటి ఏంటంటే నా దృష్టిలో మీరు ఇన్విజిబుల్ అనేది నాకు ఒకటి గుర్తొచ్చేసి, అనిల్ కపూర్ స్టార్ ఉన్నారు తెలుసా, యాక్టర్, అయితే ఆయనది సతీష్ కౌశిక్ గారు తీసిన పిక్చర్ ఒకటి మిస్టర్ ఇండియా అని వచ్చింది, అయితే చూడండి ఒకసారి బాగుంటుంది. ఆ ఇన్విజిబుల్ లో కూడా ఆయన ఒక ఒక ఫెసిలిటీ పెట్టాడు, ఏంటంటే ఆరెంజ్ గ్లాసెస్ పెట్టుకున్న వాళ్ళకు వాడు కనిపిస్తాడు, అది చూడండి బాగుంటుంది. కాకపోతే ఏంటంటే అందులో ఒక సాంగ్ ఉంటుంది కానీ అది హిందీ సాంగ్, మీరు ప్లే చేయగలుగుతా అంటే చెప్తాను, లేదు అనుకుంటే అటువంటి సాంగే తెలుగులో ఉన్నది చెప్తాను, మరి మీరు మీరు ప్లే చేస్తా అంటే
2: ట్రై చేస్తానండి, చెప్పండి.
4: అయితే క్షణక్షణం చిత్రం నుంచి వెంకటేష్ గారు శ్రీదేవి గారు నటించింది అమ్మాయి ముద్దు ఇవ్వందే తెల్లారదు అనే ఒక సాంగ్ ఉంటుంది, అది ప్లే చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.
2: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదన్నమాట సంగతి. నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
5: గుడ్ ఈవినింగ్ అండి, నేను గుంటూరు నుంచి కుమార్ ని మాట్లాడుతున్నానండి.
2: కుమార్ గారు గుడ్ ఈవినింగ్. ఎస్ చెప్పండి, ఒక్కరోజు కనుక మీరు మాయమైపోతే ఏం చేస్తారు?
5: మాయమైపోతే ఇంకేం చేస్తాం, ఫోన్ ఉంటే అలా ఎమర్జెన్సీ కంప్లైంట్ ఇస్తాము, ఫోన్ లేకపోతే ఏమన్నా ఎవరన్నా హెల్ప్ తీసుకుంటాము.
2: ఓకే,

0: అది కూడా లేకపోతే ఇంకేం చేస్తాం, ఇలా దిగులు పడుతుంటే
1: ఉంటాం.
0: మా ఫ్యామిలీలోకి వచ్చేదాకా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్, ఒక చిన్న సాంగ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో, రెయిన్బో విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9. Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Hello, Rainbow with me, Ajay Chandna. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఒక్కరోజు మీరు ఇన్విజిబుల్ అంటే మాయమైపోతే ఏం చేస్తారు? నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323 0030 0402323 4821, 0402970 4715. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: హలో, నమస్కారం చందన గారు.
0: నమస్కారం అండి.
1: నేను కౌశ్రీ అని హిమాయత్ నుంచి మాట్లాడుతున్నాను.
0: మన కవయిత్రి గారు కాల్ చేశారు, చెప్పండి.
1: మీ చందనపు గువ్వాలింపు వాసనల గువ్వాలింపులు మా ఇంట్లో అంతా వస్తున్నాయి. మాకు వాసనలు బాగా.
0: ఓకే, చెప్పండి. ఒక్కరోజు మాయమైపోతే ఏం చేస్తారు? ఒక్కరోజు మాయమైపోతే ఏం చేస్తారు?
1: మాయమైపోతే ఏం చేస్తానంటే, నేను మన భూదేవికి భారం ఎక్కువైపోయిందండి, అందుకని నేను చంద్రమండలం వెళ్ళి అక్కడ మనకి నివాస యోగ్యంగా ఉందా లేదా, వర్షాలు పడతాయా, ముందు చెట్లు నాటాలి, చెట్లు నాటే వర్షాలు పడతాయి. ఇవి మనం ఉండేందుకు ఆవాసాలకి ఇది ఉండాలి కదా, మన ఇల్లు, అవి అవన్నీ సరిగ్గా కట్టుకుంటుకోవడానికి సరిగ్గా ఉందా లేదా, ఒక ఇంజనీర్ లాగా అవన్నీ చూసి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకుని అక్కడ ఉండిపోతా నేను
0: ఒక్క రోజులోనే ఇవన్నీ.
1: హలో,
0: కవయిత్రులకు ఏదైనా సాధ్యమే అయితే అంతేనా?
1: అంతే అనుకుంటాను. మిమ్మల్ని ఇప్పుడు తీసుకెట్టండి, మీకు విల్లా కట్టిస్తాను.
0: థ్యాంక్ యూ సో మచ్. ఇదేదో బాగుంది అసలు, నిజంగా.
1: మీ అందరు ఫ్యామిలీతో పాటు వచ్చేసేయండి, చక్కగా చెట్లు నాటుకుని హాయిగా ఉన్నాం అక్కడ.
0: సూపర్ సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: ఓకే,
0: ఎస్, ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు రామ్, నేను హైదరాబాద్ ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఎస్ రామ్ గారు, చెప్పండి.
2: మేడం, మీరు అడిగింది ఇన్విజిబుల్ అయితే ఏం చేయగలుగుతారు అనేది.
0: ఎస్,
2: మనకి బాగా అతి పెద్ద సమస్య ఇక్కడ ఏంటంటే, లంచగొండితనం ఎక్కువ ఉంది, తెలియదు కాదు, డిపార్ట్మెంట్ లో ఇంచుమించుగా. ఒక్కరోజైనా సరే ఏం చేయొచ్చు అంటే, బాగా ఎక్కువగా ఎక్కడైతే లంచగొండితనం ఉందో అలాంటి డిపార్ట్మెంట్ కి వెళ్ళి నిఘా పెట్టినట్టునమాట. వాళ్ళు ఎవరో చూడట్లేదని లంచం తీసుకుంటుంటారు. ఓకే, వాళ్ళంటి వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఒక పెద్ద వార్నింగ్ ఇవ్వాలన్నమాట నెక్స్ట్ డే, ఎప్పుడు లంచం తీసుకున్నారు, ఎలా తీసుకున్నారని. ఇది ఒక పెద్ద వైరల్ చేసి అసలు ఎవరు లంచం తీసుకోకుండా
0: చేయగలిగితే
2: నిజండి, అసలు అదే పెద్ద సమస్య. చిన్న ఆఫీస్ నుంచి పెద్ద పెద్ద ఆఫీస్ వరకు, పెద్ద పెద్ద వాళ్ళ వరకు కూడా, పాప చిన్న చిన్న ఈవెన్ రిటైర్డ్ పెన్షనర్స్ దగ్గర కూడా లంచం తీసుకునే వాళ్ళని నేను చూశాను. ఇదే మేజర్ సమస్య, దానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించి ఇంకా బెటర్ గా చేయొచ్చేమో.
0: థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, సూపర్ సూపర్ సూపర్ ఐడియా, థ్యాంక్స్ ఫర్ షేరింగ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎస్, అదన్నమాట సంగతి. ఇంకాస్త ముచ్చట్లు, ఇంకా కొంత మంది కాలర్స్ తో మాట్లాడుకుందాం. ఒక చిన్న సాంగ్ తర్వాత వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ರೇನ್ಬೋ 101.9. ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒక్కరోజు ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తారు అనేసి. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: వెరీ గుడ్ ఈవినింగ్ చందన గారు, నేను బోలెడి ప్రభాకర్ రావు మాట్లాడుతున్నాను.
0: ఎస్ చెప్పండి.
1: బెంగళూరు నుంచి.
0: ఎస్.
1: ఒక్కరోజు నేను మాయమైపోతే ఫస్ట్ థింగ్ ఏమిటంటే నా పేరు మార్చుకుంటా. ఓలేటి ప్రభాకర్ రావు నుంచి క్రిష్ అని చెప్పని పేరు పెట్టుకుంటా.
0: ఓకే.
1: తర్వాత ఫస్ట్ థింగ్ ఏమిటంటే ఆర్జేలందరికీ 15 ఇయర్స్ అగ్రిమెంట్ తో పర్మనెంట్ చేస్తూ వాళ్ళకి ఫుల్ పెద్ద మొత్తంలో శాలరీస్ పెంచాలన్నమాట.
0: ఓకే.
1: దాని తర్వాత వాళ్ళకి పెన్షన్ కూడా కార్యక్రమం ఉంటుంది.
0: ఓకే.
1: చేస్తూ బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓన్లీ రేషన్ సప్లై ఫుల్ మొత్తం. వాళ్ళు బీదవాళ్ళు భోజనమే, డబ్బులు ఇస్తే వాళ్ళందరూ కూడా మళ్ళీ సోమరులు అవుతారు, నానా విధాలుగా ఖర్చు పెడతారు. మనిషికి కావాల్సిందేంటి? భోజనం, తిండే కడుపుకి, పొట్టకి. అది నెరవేరుస్తా అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పుకుంటే అందరికి కూడా అవకాశం ఇవ్వాలి. ఓలేటి ప్రభాకర్ రావు, నమస్కారం చందన గారికి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. హలో.
2: హలో అండి.
0: స్కాలర్. ఎస్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: అనిల్ కుమార్, ఏసరావు నగర్.
0: అనిల్ కుమార్ గారు చెప్పండి.
2: సో బాగుందండి, కాకపోతే మీరు ఒకటే రోజు టైం ఇచ్చారు మాయమైపోవడం. నా దగ్గర చాలా పెద్ద షెడ్యూల్ ఉందన్నమాట.
0: పర్లేదు, చెప్పండి.
2: ఇందాక కొందరు శ్రోతలు చెప్పినట్టుగా అంటే మీరు ఓన్లీ మాయమైపోవడమే ఇచ్చారు కానీ వేరే సూపర్ పవర్స్ ఇవ్వలేదు కాబట్టి చంద్ర మండలం కి గానీ దేవుడి దగ్గరికి గానీ వెళ్ళలేను ఒక రోజులో.
0: ఓకే.
2: సో ఒక రోజులో మాయమైపోయి ఏం చేయగలను, అంతవరకు చేయగలను. సో దాంట్లో నేను అనుకుంటున్నాను ఏంటంటే 50% సోషల్ సర్వీస్ కి వాడతాను, 50% పర్సనల్ కి అండి. ఎందుకంటే కొంత కూడా మనకు స్వార్థం ఉండాలి కదా. సో ఇందాకే ఒక శ్రోత నా ఐడియాని కొట్టేశారు. సో సోషల్ సర్వీస్ అంటే ఏంటంటే అదే లంచాలు తీసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీక్రెట్ గా కెమెరాలో వీడియో తీసేసి వాళ్ళని పట్టించేయడము. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు హాస్పిటల్స్ లో కూడా కొంతమంది పేషెంట్స్ ని డబ్బులు అంటే అనవసరంగా బిల్లు చేసేసి డబ్బులు దోచేస్తున్నారు. సో అది కూడా పట్టించవచ్చు. అలాగే మోసం చేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటారు కదా. సో వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కొట్టేసేసి ఎవరికైతే ఎవరైతే మోసపోయారో వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయాలండి.
0: ఓకే, నైస్ నైస్ నైస్ అండి.
2: పర్సనల్ ఫన్నీ థింగ్స్ వస్తే మాత్రం ఒకటే రోజు కాబట్టి ఫాస్ట్ గా ఫ్లైట్ లో ఎక్కేసేసి ఫ్లైట్ లో ఎవరు చూడరు కాబట్టి ఇంకేం టికెట్ కూడా అవసరం లేదు. అంబానీ ఇంటికి వెళ్ళి ఏం చేయాలని ఉంది అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఒకసారి చూడాలండి.
0: బాగా క్రేజీ ఉందండి, బాగుంది.
2: లైఫ్ స్టైల్ చూడాలి. ప్లస్ అంటే నేనేమి దొంగతనం చేయడానికి వెళ్ళట్లేదు, జస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తాను. అలాగే కొన్ని బిజినెస్ ట్రిక్స్ కూడా సీక్రెట్స్ ఏమైనా ఉంటే తెలుసుకుని వస్తాను.
0: ఇది బాగుంది నిజంగా. అంటే ఇప్పటి వరకు నేను కూడా ఏం చేయాలా అలా ఆలోచిస్తున్నా. ఈ ఐడియా ఏదో బాగుంది అండి.
2: టైం లేదన్నమాట, షెడ్యూల్ చాలా ఉంది నాకు.
0: ఓ మై గాడ్. అంటే ఈ మొత్తం ఈ గ్యాప్ లో బాగా ఆలోచించుకున్నారనమాట ఏం చేస్తే బాగుంటుంది అని. బానే బానే డేని స్కెడ్యూల్ చేసుకున్నారు, ఇన్విజిబుల్ డేని.
2: వన్డే బదిలి కొంచెం ఎక్కువ రోజులు ఇస్తే బాగుంటుందండి.
0: ప్రస్తుతానికి అయితే ఒక్కరోజు చాలు. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: థ్యాంక్ యూ.
0: సో అదన్నమాట సంగతి. చాలా చాలా మంచి థింగ్స్, ఫన్నీ థింగ్స్ అన్నీ వింటున్నాం. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. ఒక్కొక్కరికి ఎన్ని థాట్స్ వస్తున్నాయి. ఒక సమాజానికి హెల్ప్ చేయాలి అని అనుకోవడం అసలు ఎంత మంచి విషయం కదా. సో ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ಹಲೋ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾಹೆರ್ಟ್ಜ್. ಹಲೋ ರೈನ್ಬೋ విత్ మీ ఆర్జే చందన రైన్బో తో మీ జీవితం రంగులమయం. ఎస్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడే సిద్ధం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ చందన గారు, శ్రీనివాస మలక్పేట అమ్మ.
0: చెప్పండి, ఒక్కరోజు మాయమైపోతే ఏం చేస్తారు?
1: మీ టాపిక్ విన్నాను, అందరు చెప్పేది విన్నాను. మేము యమలోకాన్ని దర్శించాలనుకుంటున్నాము.
0: ఏ అలా ఎందుకు?
1: మనకు మనకు తెలిసిన వాళ్ళు, మనకు పైకి పోయిన వాళ్ళు ఎవరన్నా కలుస్తారేమో. వాళ్ళు ఎలా
0: బాగా ఏందని ఎక్కువ అడుగుతారా ఏంటి?
1: వాళ్ళు అక్కడ ఏమి అనుభవిస్తున్నారు, ఎలా తింటున్నారు, ఎలా పడుకుంటున్నారు సంగతి, వాళ్ళ స్థితిగతిని తెలుసుకోవాలని చూస్తున్నాను నేను. ఎందుకంటే అందరు ఏవేవో చెప్పారు కాబట్టి నేను అన్ని చెప్పదలుచుకోలేదు. కాబట్టి నేను యమలోకాన్ని దర్శిస్తే మనం పోయిన తర్వాత మనం అక్కడ పోతే ఎలా ఉంటుంది, చేసిన పాపాలు ఎలా తీర్చుకోవచ్చు, ఏ కష్టాలు నష్టాలు ఉంటాయి మనకు, అవి చూడదలుచుకున్నానమ్మా
0: నేనైతే.
1: నేను చేసిన తప్పులన్నింటి ఏ విధంగా తీర్చుకోవచ్చు, ఐ వాంటెడ్ టు క్లారిఫై.
0: ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. ఎవరు మాట్లాడుతున్నారండి?
2: నమస్తే అండి, మంగా భాస్కర్ మాట్లాడుతున్నాను. బాగున్నారా?
0: బాగున్నాను. కొంచెం మన షో టైం అయిపోతుంది కాబట్టి కాస్త తొందరగా చెప్పేసాను.
2: నా వాయిస్ వినిపిస్తుందా మీకు?
0: యా.
2: ఇప్పుడు అందరూ చెప్పింది కాకుండా ఇప్పుడు ఇంపార్టెంట్ పండగ వస్తుంది, జాతీయ పండగ చెప్పండి, ఇండిపెండెన్స్ డే. మనం ఇంత బాగా ఉన్నాం, చక్కగా నిద్రపోతున్నాం, తింటున్నాం, బతుకుతున్నాం అంటే జై జవాన్ కదండి.
0: Yes, of course.
2: రుణం ఎప్పటికీ తీర్చుకోలేం కాబట్టి అలా వెళ్ళి వాళ్ళకు ఒక సెల్యూట్ కొట్టి పాదాభివందనం చేసి మన ఫ్లాగ్ అక్కడ పెట్టి వస్తానండి.
0: సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: జై హింద్.
0: Yes, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎస్, అదన్న మాట సంగతి చాలా చాలా మాట్లాడేసుకుందాం. చాలా ఎమోషనల్గా కూడా అనిపించింది ఒక్కొక్క సందర్భంలో. నిజంగా ఎంతోమంది కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ మనం ఇన్విజిబుల్ అయినా కాకుండా మనవంతు సహాయాన్ని మనం చెయ్యాలి. మనం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండాలి, రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్గా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. నిజంగా దాన్ని ట్రై చేయడం వల్ల ఖచ్చితంగా మనము ఒక మంచి రిజల్ట్స్ని చూడగలుగుతామన్నమాట. సో అది సంగతి ఈరోజు మన హలో రెయిన్బోలో చాలా బాగా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎంత క్రియేటివ్, చాలా ఒక డేనే స్కెడ్యూల్ చేసుకున్నారు. కొంతమంది అవినీతిని నిర్మూలించాలనుకున్నారు, యమలోకం కూడా చూడాలనుకున్నారు. ఇలా చాలా చాలా చాలా చాలా ఇదిగా గడిచింది. సో నెక్స్ట్ మనకి 8:00 న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మిల్లర్లు బకాయి పడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయవలసిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నడిపేవారితో సానుకూలంగా ఉంటామని ఉద్దేశం.

పూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించే వారితో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎల్నినో కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనల మేరకు రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం పరిశ్రమలకు భూములు కేటాయిస్తోందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ గిరిజనుల పక్షాన పోరాడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న బాధితులకు న్యాయమైన పరిహారం అందించాలని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్కుమార్ సిన్హా ఈరోజు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయ రంగంలో పరస్పర సహకారంపై ఇరువురు మంత్రులు చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని రేపు ప్రారంభించనుంది. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఈరోజు పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలోని జూబ్లీహిల్స్, మాదాపూర్, నాంపల్లి, సికింద్రాబాద్, చార్మినార్తో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ರೇನ್ಬೋ 101.9. గుడ్ ఈవినింగ్ మళ్ళొకసారి. ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణం విత్ మీ ఆజే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, మళ్ళొక్కసారి అని ఎందుకన్నాను అర్థమైందా? ఇప్పుడు మనం మాట్లాడుతున్నదే తెలంగాణ కోసమే. మరి గట్లా అనుకుంటే ఎట్లంటాం కదా, మరి మన తెలంగాణ ముచ్చటే లేదు, మాట్లాడలే. అదన్న మాట సంగతి. మన తెలంగాణ ముచ్చట్లు మాట్లాడడానికి నేను వచ్చేసిన, గట్లుంటుంది మనతోని. సో తెలంగాణలో ఒక ప్లేస్ ఉంది, అక్కడ చూస్తే కొండలు మాత్రమే కనిపిస్తాయి, కానీ దగ్గరగా పోతే ఒక ప్రపంచమే ఉంటుంది. అదే జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్టలు. ఇక్కడ ప్రీ హిస్టారిక్ కాలానికి చెందిన రాక్ పెయింటింగ్స్, కేవ్స్, రాక్ షెల్టర్స్ ఉన్నాయి. ఈ గుట్టలను 1990 గుర్తించారు. అప్పటి నుంచి ఇక్కడి రాతి చిత్రాలు, గుహలు, పురాతన నివాస ఆనవాళ్ళ గురించి పరిశోధనలు జరిగాయి. పేరు వింటే పాండవ గుట్టలు, పాండవుల గుట్టలు అంటే పాండవులు ఇక్కడే ఉండేవారా అని డౌట్ వస్తుంది కదా. అక్కడి వారి నమ్మకం ప్రకారము వనవాస సమయంలో పాండవులు ఇక్కడ కొంతకాలం ఉన్నారని చెప్తారట.

అందుకే ఈ ప్రాంతానికి పాండవుల గుట్టలు అని పేరొచ్చింది. అయితే ఇది స్థానిక విశ్వాసం, చారిత్రక ఆధారాలను దాంతో కలపకుండా చూడాలట. అమ్మో, చాలా పెద్ద పెద్ద వాదాలు వాడాను కదా. అంటే అక్కడ ఉండే వాళ్ళ నమ్మకాన్ని మనం సైంటిఫిక్ ప్రూఫ్స్తో చూడాల్సిన పని లేదు. మోస్ట్లీ అక్కడ ఆ ఛాయలు కనిపిస్తున్నాయి అని. కానీ అసలు ఈ ప్లేస్కి ఉన్న రియల్ సర్ప్రైజ్ ఈ గుట్టల మీద కనిపించే వేల సంవత్సరాల నాటి రాతి చిత్రాలేనట. సో వాటి గురించి ఇంకా కొంచెం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్ళకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్ళాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్ళాలో ఏం వెళ్ళాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
0: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
0: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, మనం మాట్లాడుకుంటున్నాం పాండవుల గుట్టల గురించి. దాంట్లో అక్కడున్న రాక్ పెయింటింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మన దగ్గర ఫోన్ లేదు, కెమెరా లేదు, ఇన్స్టాగ్రామ్ లేనే లేదు, పేపర్ కూడా లేదు, కానీ ఏదో ఒకటి డ్రా చేయాలి అనిపించింది. అప్పటి మనుషులు ఏం చేశారో తెలుసా? గుహలో గోడల మీదే బొమ్మలు వేశారు. పాండవుల గుట్టలో కనిపించే రాక్ పెయింటింగ్స్లో జంతువులు, పక్షులు, మనుషుల ఆకారాలు, జియోమెట్రిక్ షేప్స్, వేటకు సంబంధించిన వస్తువుల్లాంటి బొమ్మలు కూడా కనిపిస్తాయట. టైగర్, లీపర్డ్ లాంటి జంతువుల బొమ్మలు కూడా ఉన్నాయని అధికారిక సమాచారం అన్నమాట. అది ముచ్చట కొన్ని చిత్రాల్లో బో, యారో, స్వర్డ్ లాంటి ఆయుధ రూపాలు కూడా కనిపిస్తాయట. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా? ఈ పెయింటింగ్స్లో గ్రీన్, రెడ్, ఎల్లో, వైట్ కలర్స్ కూడా కనిపిస్తాయి. అంటే ఫ్రెండ్స్, అప్పటి మనిషి కూడా కలర్స్ని అబ్జర్వ్ చేశాడు, తన చుట్టూ ఉన్న ఎనిమల్స్ని గమనించాడు, తన లైఫ్ గురించి ఏదో విధంగా రికార్డ్ చేశాడు. డిఫరెన్స్ ఏంటి అంటే, మన మెమరీస్ ఫోన్లో సేవ్ అవుతున్నాయి, కానీ వాళ్ళ మెమరీస్ రాక్ మీద మిగిలాయి. అదన్నమాట సంగతి. ఎస్, వింటున్నామండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad, every day at 8 a.m.
3: FM Rainbow 101.9.
4: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ తెలంగాణ విత్ మీ అజయ్ చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్ ఫ్రెండ్స్, పాండవుల గుట్టలో ఇంకొక విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. అక్కడ కేవలం ఒక కేవ్, రెండు పెయింటింగ్స్ కాదు, చాలా రాక్ షెల్టర్స్, కేవ్స్, న్యాచురల్ ఫార్మేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రాంతంలో మెసోలిథిక్ కాలం నుంచి మెడిలెవల్ కాలం వరకు మనుషుల నివాసానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని అధికారిక జిల్లా సమాచారం చెప్తుందన్నమాట. దట్స్ హౌ అథెంటిక్. అంటే ఒక ప్లేస్ని డిఫరెంట్ పీరియడ్స్లో మనుషులు ఉపయోగించినట్టు అర్థమవుతుంది. ఇంకా అక్కడి పెయింటింగ్స్ అన్నీ ఒకే స్టైల్లో ఉండవు. కొన్ని పెయింటింగ్స్ ఒకదాని మీద ఒకటి కనిపిస్తాయి. అంటే ఒక జనరేషన్ వేసిన పెయింటింగ్స్పై ఇంకో జనరేషన్ వేసిన

ఇంకో పెయింటింగ్స్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మన ఇంట్లో ఫోటో ఆల్బమ్ ఉంటుంది కదా, ఒక జనరేషన్ ఫొటోస్, దాని తర్వాత ఇంకో జనరేషన్ ఫొటోస్, అలాగే పాండవుల గుట్టలు కూడా ఒక న్యాచురల్ హిస్టరీ ఆల్బమ్ లాంటివి. తేడా ఏంటంటే ఆ ఆల్బమ్ పేజెస్ పేపర్స్ కాదు, కొండరాళ్ళు. వండర్ఫుల్ కదా, నాకైతే చాలా చాలా వండర్ఫుల్గా అనిపించింది. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ, విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
0: So, whether you are chilling at Tankbund or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. Yes friends, పాండవుల గుట్టలకు ఇంకో స్పెషల్ పాయింట్ ఉంది. మనకి సాధారణంగా హెరిటేజ్ ప్లేస్ అంటే టెంపుల్ ఉండాలి, ఫోర్ట్ ఉండాలి, మాన్యుమెంట్ ఉండాలి అనిపిస్తుంది. కానీ పాండవుల గుట్టలకు అలా కాదు. ఇక్కడ నేచర్, ఆర్కియాలజీ, జియాలజీ, హిస్టరీ అన్నీ ఒక ప్లేస్లో కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో రాక్ ఫార్మేషన్ కూడా చాలా ప్రత్యేకమైనది. కేవ్స్, రాక్ షెల్టర్స్, న్యాచురల్ స్టోన్ ఫార్మేషన్స్ కూడా చాలా స్పెషల్. ఇవన్నీ అక్కడ ల్యాండ్స్కేప్లో పార్ట్ అన్నమాట. అందుకే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని తెలంగాణలోని జియో హెరిటేజ్ సైట్గా గుర్తించింది. 2024లో ఈ రికగ్నైజేషన్ గురించి జిఎస్ఐ నిర్వహించిన జియో హెరిటేజ్ వాక్ సందర్భంగా కూడా వెల్లడించారన్నమాట. అంటే ఫ్రెండ్స్, మనం చూస్తున్నది కేవలం కొండ కాదు, ఆ కొండ ఎలా ఏర్పడింది, ఆ రాళ్ళలో ఎలాంటి హిస్టరీ దాగి ఉంది, ఆ రాళ్లను మనుషులు ఎప్పటి నుండి ఉపయోగిస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ ప్లేస్లో భాగమే. అందుకే పాండవుల గుట్టలో టెక్నాలజీలో చాలా స్పెషల్గా ఉన్న టెక్నాలజీకి అందని తెలంగాణలోని చాలా స్పెషల్ హెరిటేజ్ అన్నమాట, హెరిటేజ్ స్పాట్ అన్నమాట అది సంగతి. ఎస్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

కలర్స్ కి ఎండ్లెస్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ వేల సంవత్సరాల క్రితం వాళ్ళ దగ్గర ఇవన్నీ ఏమీ లేవు. అయినా వాళ్ళు వాళ్ళ చుట్టూ చూసిన వరల్డ్ని రాక్ మీద చూపించారు. జంతువులు, పక్షులు, ఆయుధాలు, సింబల్స్, జియోమెట్రికల్ డిజైన్స్, ఇలా చాలా రకాల చిత్రాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇవి చూస్తే ఒక విషయం అర్థమవుతుంది ఫ్రెండ్స్, వాళ్ళ లైఫ్లో యానిమల్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, వేట ఎంత ఇంపార్టెంట్ అయి ఉండొచ్చో అని. వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారో, వాళ్ళకి ఎలా సింబల్స్ తెలుసో, ఇవన్నీ పెయింటింగ్స్ ద్వారా మనం ఊహించగలుగుతున్నాం. అంటే ఒక పెయింటింగ్ మనకి పిక్చర్ మాత్రమే ఇవ్వడం లేదు, ఆ కాలం మనిషి ఎలా జీవించాడు ఒక చిన్న క్లూ ఇస్తుంది. ఇది ఆర్కియాలజీలో అసలు ఎక్సైట్మెంట్. ఒక చిన్న డ్రాయింగ్ చూస్తే వేల సంవత్సరాల క్రితం ఏం జరిగి ఉండొచ్చు మనం ఇమాజిన్ చేస్తాం. చివరిగా ఒక చిన్న మాట, పాండవుల గుట్టలకు వెళ్ళినప్పుడు అక్కడి రాక్ పెయింటింగ్స్ని చూసి అబ్బా ఎంత ఓల్డో, ఎంత బాగున్నాయో అని ఫోటో తీసుకుని వచ్చేయడం మాత్రమే కాదు, ఒక్కసారి ఆలోచించండి, మనకంటే వేల సంవత్సరాల ముందు ఎవరో ఒక మనిషి అక్కడ నిలబడ్డాడు, తన చేతిలో ఉన్న న్యాచురల్ కలర్స్తో బొమ్మ గీశాడు. ఆ బొమ్మను ఎందుకు గీశాడో మనకు పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం దాన్ని చూస్తున్నాం. అది ఎంత అమేజింగ్! మన జియోమెట్రిక్ స్టోరీస్ని తెలుసుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది. మనుషులు తమ స్టోరీస్ని రాక్స్ మీద వదిలారు. అందుకే పాండవుల గుట్టలు కేవలం ట్రెక్కింగ్ ప్లేస్ కాదు, కేవలం టూరిస్ట్ స్పాట్ కాదు, అది మన తెలంగాణ నేల మీద మనిషి జీవితం, ప్రకృతి కళ, చరిత్ర ఎంత పాతవో చూపించే ఒక లివింగ్ రికార్డ్. అక్కడికి వెళ్ళినప్పుడు రాక్ పెయింటింగ్స్ని టచ్ చేయకండి, వాటి మీద నేమ్స్ అవి రాయకండి, ఏది డ్యామేజ్ చేయకండి. ఎందుకంటే మనం చూస్తున్నది మన కోసం మనకు తెలియని ఎవరో చేసిన ఒక న్యూ ఆర్ట్ వర్క్ కాదు, మనకంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు వాళ్ళు వదిలి వెళ్ళిన ఒక మెసేజ్. దాన్ని అలాగే మనం నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలి. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, తెలంగాణ విత్ మా ఆర్జే చిందన, రెయిన్బోతో జీవితం రంగులమయం.

101.9. ఎస్ వెల్కమ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో మంచి టాపిక్స్తో రిమ్ జిమ్ హైదరాబాద్ షోకి నేను వచ్చేసాను. మళ్ళీ మంచి మంచి టాపిక్స్ తెచ్చేసాను. సో వింటే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్జ్, రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ಮನ ಜನರಂಜನಿ
1: ಮನಸ್ಸುನೇ ಮೀಟಕೇ ನೇಸ್ತಮಾ.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
1: 2324 0856.
0: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగాహెట్.

ರೇನ್ಬೋ 101.9. ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రిమ్ జిమ్, హైదరాబాద్. ఫ్రెండ్స్, ఒక ఇంట్రెస్టింగ్ సర్వే గురించి చెప్పాలి. మనం హాలిడేస్కి వెళ్ళేటప్పుడు అందరం ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాం, కానీ అసలు హార్డ్ వర్క్ చేసేది ఎవరో తెలుసా? ట్రిప్ ప్లాన్ చేసే ఒక పర్సన్. రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఒక సర్వేలో ట్రావెల్ ప్లానింగ్నే ఇండియన్స్ ఎక్కువగా అండర్ ఎస్టిమేట్ చేసే ఒక టాస్క్ అంట. డెస్టినేషన్ సెర్చ్ చేయాలి, హోటల్ చూడాలి, టికెట్స్ బుక్ చేయాలి, బడ్జెట్ మ్యాచ్ చేయాలి, అందరి లైక్స్ డిస్లైక్స్ చూసుకోవాలి, చివరికి ట్రిప్ మొత్తం బాగా జరిగితే మాత్రం ఎవ్వరూ నువ్వు బాగా ప్లాన్ చేసావు అని అన్నారు. ఇంకా ఫన్నీ థింగ్ ఏంటంటే, ఒకరికి బీచ్ కావాలి, ఇంకొకరికి హిల్, ఇంకొకరు బడ్జెట్లో ఉండాలి అంటారు, ఒకరు మంచి హోటల్ ఉండాలి అంటారు. అందుకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీ గ్రూప్లో ఎవరో ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటే వాళ్ళని, ఏంటి ఇంకా డిసైడ్ అవ్వలేదా అని అడగండి. ఒక్కసారి మీకేమైనా హెల్ప్ కావాలా అని అడగండి. ఎందుకంటే మనం ఎంజాయ్ చేసే ట్రిప్ వెనకాల ఎవరో ఒకరు చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు. సో ఇది ఇవాళ మన జెన్జీ హలో రెయిన్బో తెలంగాణ అండ్ డ్రీమ్ జిమ్ హైదరాబాద్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. 9:30 మనకి నైరంగ్ ఉంటుంది. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సెలవు ఇప్పటికీ, స్నేహం ఎప్పటికీ. స్టే ట్యూన్డ్.